ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 30వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58:33. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చనలో క్షేత్ర దర్శనం గురించి మాట్లాడుకుందాం. గోదావరి అలలు మృదువుగా తీరాన్ని తాకుతున్నప్పుడు, వేదఘోషలు ఆకాశానికి ఎగసిపడుతుంటే, భక్తుల జై నరసింహ నినాదాలతో మారుమోగుతున్న పవిత్ర క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఈ క్షేత్ర రాజం ఉంది. ఈరోజు మనం భక్తి, చరిత్ర, పురాణం, సంస్కృతి అన్నింటినీ తనలో దాచుకున్న ధర్మపురి క్షేత్ర మహిమ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చనలు క్షేత్ర దర్శనం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నదీ తీరాన ఉన్న ధర్మపురి సాధారణ గ్రామం కాదు. శతాబ్దాల చరిత్రను అణువణువునా నిలుపుకున్న ఒక పుణ్యభూమి. ఈ ప్రాంతాన్ని చాలామంది దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అందుకు కారణం కాశీలో ఉన్నట్లు నదీ తీరంలో క్షేత్రం ఉండటం. కాశీలో గంగానది, ఇక్కడ దక్షిణ గంగా అని పిలువబడే గోదావరి నది ఉండటం విశేషం. ఈ నదీ తీరాల్లో ఆలయం ఉండటం అందుకు ప్రధాన కారణం అంటుంటారు. ధర్మపురిలో వీచే గాలుల ప్రసన్నత, ఆధ్యాత్మికత కాశీని తలపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి ఆలయ ఘంటానాదాలు, నిత్యం వేద పండితుల పారాయణాలు, ప్రతి వీధిలోనూ ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఆహ్లాదాన్ని అందిస్తుంది.

ధర్మపురి అనే పేరుకి ఒక విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం యమధర్మరాజు ఇక్కడ తపస్సు చేశాడని చెబుతారు. ధర్మానికి నిలయంగా మారిన ఈ ప్రాంతం ధర్మపురిగా ప్రసిద్ధి చెందిందని భక్తుల విశ్వాసం. పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపము ఆచరించగా నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించాడని చెప్తారు. స్కాంద పురాణంలో ధర్మపురి క్షేత్ర మహత్యము వర్ణింపబడింది. పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి అల్పాయుష్కుడైన కుమారుడు కలుగగా ధర్మయాగం జరిపించినందువల్ల ఆ కుర్రవాడు చిరంజీవుడైనాడు. అతడే ధర్మవర్మ. ధర్మయాగం జరిపించిన గ్రామానికి ధర్మపురి అని పేరు పెట్టి దాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడని చెప్తారు. పూర్వం బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును తపస్సు చేయవలసిందిగా ప్రేరేపించినందున ఈ గ్రామానికి ధర్మపురి పేరు స్థిరంగా ఏర్పడిందని చెప్తారు. ఇంకా ధర్మపురి క్షేత్రం గురించి చారిత్రాత్మకంగా కూడా చాలా విశేషాలను మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శాతవాహనులు, బాదామీ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల కాలంలో ధర్మపురి ఆలయం ఉన్నత స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. కుతుబ్షాహీల కాలం, నిజాం కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పథంలో ఉందని చరిత్ర చెబుతుంది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. శ్రీ లక్ష్మీ నృసింహుడు యోగ నారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. యోగాసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామి స్వయంభూ సాలగ్రామ విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడే ఉన్న మరో ఆలయంలో ఉగ్రరూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కన్నుల పండువగా ఉంటుంది. విష్ణుమూర్తి ఉగ్ర అవతారమైన నరసింహుడు హిరణ్య కశ్యపుణ్ణి సంహరించిన తర్వాత కూడా ఉగ్రరూపంలోనే ఉన్నాడని పురాణం చెబుతుంది. ఆ ఉగ్రరూపంతో పాటు అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవి ఆయనను శాంతింపచేసిన యోగ రూపం కూడా ఒకే చోట ఉండటం, రెండు నరసింహ అవతారాలు ఒకే చోట దర్శనం ఇవ్వటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. అర్చన కార్యక్రమంలో ధర్మపురి క్షేత్ర దర్శనం గురించి వింటున్నారు. ధర్మపురి క్షేత్రం సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ యోగా లక్ష్మీ నరసింహుని ఆలయం, శ్రీ ఉగ్రలక్ష్మీ నరసింహుని ఆలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి వర్ల ఆలయాలు, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం, రామాలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం, సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడి మరో విశేషం ధర్మానికి ప్రతీక అయిన యమధర్మరాజుకు ఆలయం ఉండటం. భారతదేశంలో యమునికి ప్రత్యేకంగా ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పురాణాల విశ్వాసాల ప్రకారం ధర్మపురి అనే పేరుకే ధర్మం అనే భావన మూలం. యముడు ధర్మరాజుగా కూడా ప్రసిద్ధి. మనుషుల కర్మలకు తగిన ఫలితాన్ని నిర్ణయించే న్యాయాధిపతిగా యమధర్మరాజును భావిస్తారు. ఈ కారణంగా ధర్మపురిలో యముని ఆరాధన ఏర్పడిందని చెబుతారు. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు యముని దర్శనము వల్ల నరక బాధ ఉండదన్నది క్షేత్ర పురాణం తెలుపుతుంది. బ్రహ్మదేవుని విగ్రహము కూడా ధర్మపురిలో ఉంది. ఇక్కడి శిల్పకళలో దక్షిణ భారత ఆలయ సాంప్రదాయం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆలయంలోని స్తంభాలు, శిల్పాలు, పురాతన నిర్మాణ శైలి గతకాలపు వైభవాన్ని గుర్తు చేస్తాయి. క్షేత్ర దర్శనంలో ధర్మపురి ఆలయం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

భావించబడుతుంది. దక్షిణ గంగ అని పిలిచే గోదావరి ఇక్కడ ఉత్తర దిశ వైపు ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి గోదావరిని ఉత్తర వాహిని అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో ఉత్తర వాహినిగా ప్రవహించే నది చాలా పవిత్రమని భావిస్తారు. అందుకే ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి ఉదయం గోదావరి ఘాట్ వద్ద జరిగే హారతులు, సాయంత్రం దీపాల కాంతిలో మెరిసే నదీ తీరాల వెల్లువ భక్తి భావనను మరింత పెంపొందిస్తాయి.

అర్చనలు క్షేత్ర దర్శనం గురించి వింటున్నారు. ధర్మపురి గురించి చెప్పేటప్పుడు గోదావరి మహిమను తప్పకుండా చెప్పాలి. ఇక్కడ గోదావరి ప్రవాహం ఎంతో పవిత్రంగా

అర్చనలో క్షేత్ర దర్శనం గురించి మాట్లాడుకుంటున్నాం. ధర్మపురికి చెందిన శేషప్ప కవి రచించిన శ్రీ నరసింహ శతకము తెలుగు సాహిత్యంలో అజరామరం. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో వీరు రాసిన పద్యాలు తెలుగు లోగిళ్లలో భజన పారాయణాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. నిత్యం అలంకారాలతో వెలిసిల్లేవాడా, ధర్మపురి యందు వెలిసినవాడా, దుష్ట సంహారం కావించినవాడా, పాపములను దూరం చేయువాడా నరసింహ అని దీనర్థం. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.

క్షేత్ర దర్శనంలో ధర్మపురి క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. కుజదోషమున్నవారు ఈ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణము చేయించినా ఆ కుజదోషం నివారణ అవుతుందని చెప్తూ ఉంటారు. ఎంతో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుండి వైదిక విద్యలకు జ్యోతిష్శాస్త్రానికి ప్రముఖ స్థలంగా పేరొందింది. సాంప్రదాయ వేద విద్యలకు నిలవయ్యింది. ధర్మపురి కేవలం ఒక తీర్థక్షేత్ర స్థలం కాదు, అది జీవన సందేశం చెప్పే క్షేత్రం. నరసింహస్వామి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరికి గెలిచేది ధర్మమే అని. అందుకే ఈ క్షేత్రం పేరు కూడా అర్థవంతంగా ధర్మపురిగా వెలసింది.

ఇన్ని విశిష్టతలు కలిగిన ధర్మపురి క్షేత్రాన్ని మీరు ఈ సెలవుల్లో దర్శించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందండి. ఇది ఇవాల్టి క్షేత్ర దర్శిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా

0: పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తమాషాను స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ, మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ, గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

0: చేయండి. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానాన్ని రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం శీర్షికన కాట్రాక్ట్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ అశోక్ జంజిరాల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన క్యాట్రాక్ట్, కండ్లల్లో శుక్లాలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ అశోక్ జంజిరాల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అశోక్.
1: నమస్కారం సార్.
0: ఈ క్యాట్రాక్ట్ కంట్లో శుక్లము పువ్వు ఏర్పడిందని చాలా సర్వసాధారణంగా వింటుంటాము. ఈ శుక్లము సాధారణంగా పెద్దవాళ్లలో గమనిస్తుంటాము. ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు?
1: శుక్లం రావడానికి కంట్లో ఉండేటువంటి బయోలాజికల్ చేంజెస్, అంటే కంట్లో వచ్చేటువంటి క్రిస్టలైన్ ప్రోటీన్ అనే ప్రోటీన్ ఉంటుంది కంటి లెన్స్లో, అది ఏజ్తో పాటు దాని యొక్క పారదర్శకత కోల్పోవడం వల్ల మసక బారడం జరుగుతుంది. వయస్సు పైబడిన వాళ్ళకి, అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళలో వస్తుంది సర్వసాధారణంగా. కానీ కొన్నిసార్లు కంటికి దెబ్బ తలగడం కానీ, స్టిరాయిడ్స్ వాడడం వల్ల కానీ ఏజ్ తక్కువ ఉన్న పాపులేషన్లో కూడా చూడడం జరుగుతుంది.
0: అంటే ఎదుగుతున్న వయసులో ఏ విధంగా అయితే మన వెంట్రుకలు తెల్లబడుతుంటాయో అలాంటి పరిణామ క్రమంలో కూడా ఫామ్ అయ్యేది శుక్లం. అయితే అందరికీ ఫామ్ కావాలని లేదు కదా డాక్టర్ గారు?
1: అయితే అందరికీ వస్తుంది సార్, ఒక వయసు దాటిన తర్వాత అందరికీ వస్తుంది. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క శాతం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి 50 సంవత్సరాలకే ముదిరిపోతుంది, కొంతమందికి 80 సంవత్సరాలు వచ్చినప్పటికీ ముదరకుండా ఉంటుంది, మసక ఉంటుంది కానీ మొత్తం చూపు అనేది తగ్గిపోదు. సో అది ఎప్పుడైతే ఎక్కువ పారదర్శక కంప్లీట్గా కోల్పోతుందో అప్పుడు చూపు అనేది కంప్లీట్గా మసక అవుతుంది. దానికి యూజువల్గా సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది, వేరే ఆప్షన్స్ ఉండవు.
0: సహజ పరిణామ క్రమంలో వయసు రీత్యా వచ్చేది ఒకటి అయితే, మీరు అన్నట్టుగా చిన్నపిల్లల్లో కూడా కొన్నిసార్లు గమనిస్తుంటాం, అది ఏ కారణాల వల్ల వచ్చి ఉండొచ్చు అంటారు?
1: కొన్నిసార్లు ఏంటంటే కంజెనిటల్ క్యాట్రాక్ట్ అనే కండిషన్ ఉంటుంది సార్, అంటే పుట్టుకతోనే శుక్లాలు వస్తాయి. పుట్టగానే పీడియాట్రిషియన్ కానీ ఆఫ్థమాలజిస్ట్ కానీ చూడగానే కంట్లో ఒక వైట్ రిఫ్లెక్స్ చూస్తారు. సో ఆ వైట్ రిఫ్లెక్స్ అబ్జర్వ్ చేసిన వెంటనే

0: కంపల్సరీ ఆఫ్థమాలజిస్ట్కి చూపించాలి. చూపించిన తర్వాత శస్త్రచికిత్స జరిపి తీసివేయడం అండ్ లెన్స్ ఇంప్లాంట్ చేసి చూపు మళ్ళీ తిరిగి తీసుకురావడం జరుగుతుంది.
1: ఇతర కారణాలు ఉన్నాయంటారా చిన్న వయసులోనే శుక్లం రావడానికి?
0: దెబ్బ తగలడం కానీ, చిన్నపిల్లలు షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఆడుకుంటారు, టచ్ అవ్వడం, అది మోస్ట్ కామన్గా చూస్తాం సార్ యూజువల్గా.
1: సడన్ గా కింద పడి తలకు దెబ్బ తగిలినప్పుడు కూడా శుక్లం ఫామ్ అయ్యే అవకాశం ఉంది?
0: ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కంటికి దెబ్బ తగిలితే.
1: ఈ దీపావళి నాడు కాల్చే ఈ బాణసంచా కంటి ముందు ఏదైనా భయంకరంగా పేలినప్పుడు వెంటనే లోపల శుక్లం ఫామ్ అయిపోతుందంట.
0: శబ్దం వల్ల శుక్లం రాదు సార్, కానీ ఎలా వస్తుందంటే ఏదైతే ఆ టపాకాయలు వచ్చి కంటికి నేరుగా తగలడం వల్ల ఆ కంట్లో ఉండేటువంటి ఆ లెన్స్లో జరిగేటువంటి బయలాజికల్ డిస్టర్బెన్స్ రావడం వల్ల ఆ మెటీరియల్స్ అన్ని అందులోనే అక్లూడ్ అయి ఉండిపోవడం వల్ల ఆ లెన్స్ యొక్క పారదర్శకతని కోల్పోవడం వల్ల క్యాటరాక్ట్ ఫామ్ అవుతుంది చిన్నపిల్లలలో.
1: జన్మతః వచ్చేది రేర్ కేసెస్, అలా కాకుండా సడన్గా ఏదైనా యాక్సిడెంట్ కావడం కానీ, కింద పడడం కానీ, తలకు గాయం కలగడం కానీ, ఏదైనా పేలుడు తన కళ్ళ ముందు సంభవించినప్పుడు ఆ క్యాటరాక్ట్ చిన్న వయసులైనా సరే ఫామ్ అయ్యే
0: అవకాశం ఉంటుంది. కంజెనిటల్ అంటే పుట్టుకతోని, ఇంతకు ముందు తల్లిదండ్రులకు కానీ, అంతకు ముందు తరాల వాళ్ళకు కానీ అలా కంట్లో ఎర్లీగా శుక్లం వచ్చిన సందర్భాలలో కూడా ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో అందరూ ఒకసారి కంపల్సరీ చెకప్ చేయించుకుంటే ఎర్లీగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయొచ్చు మనం.
1: ఈ క్యాటరాక్ట్ ఫామ్ కాకుండా అంటే ప్రీమెచ్యూర్ ఏజ్ లో ఇలా ఫామ్ కాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: ఎక్కువ లైట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు సార్, ఈ వెల్డింగ్ వర్క్స్, గ్యాస్ వెల్డింగ్ చేసే వాళ్ళు. సో వాళ్ళు ఈ బ్లాక్ కలర్ ప్రొటెక్టివ్ లెన్సెస్ కంపల్సరీ వాడాలి, షీల్డ్స్ కానీ, దానివల్ల కూడా శుక్లం ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎక్కువ కంటికి గాయాలయ్యే అవకాశం ఉండే పరిస్థితుల్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ప్రొటెక్టివ్ లెన్సెస్ ఉంటాయి, ప్రొటెక్టివ్ ఐవేర్, అది వాడడం వల్ల మనం సెకండరీ అంటే చిన్న వయసులో రావడం, గాయాలవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ మనం తగ్గించుకోవచ్చు.
1: అంటే ఇది యాక్సిడెంటల్గా కానీ డ్యామేజ్ కానీ జరుగుతున్నప్పుడు ఫామ్ అయ్యే ఈ క్యాటరాక్ట్ని నివారించడానికి తగిన సురక్షిత మార్గాలు పాటించాలి
0: తీసుకోవాలి. అండ్ ఇంకొక కండిషన్, ఇది స్టిరాయిడ్స్ ఉంటాయి సార్, ఆ స్టిరాయిడ్స్ వాడడం వల్ల కూడా చిన్న ఏజ్లో ఏజ్లో కానీ స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా శుక్లాలు ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే స్టిరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో అప్పుడు కంటి పరీక్షలు కంపల్సరీ తప్పనిసరిగా చేయించుకోవాలి, దానివల్ల శుక్లాలు ఫామ్ అవుతాయి, కంట్లో గ్లకోమా అనే కండిషన్ కూడా వస్తుంది. సో కంపల్సరీ ఎప్పుడైతే స్టిరాయిడ్స్ అడ్వైజ్ చేస్తారో కంపల్సరీ ఒక ఐ పరీక్ష డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు, కంపల్సరీ ఫాలో అవ్వాలి.
1: అంటే కంటిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది స్టిరాయిడ్ వాడకం వల్ల, కాబట్టి ఆ వాడకానికంటే ముందే కంటి పరీక్ష చేయించుకుని అది ఏ రకమైన ఇబ్బంది లేదన్నప్పుడు ఆ స్టిరాయిడ్ డాక్టర్ గారు సూచించిన మేరకు వాడడం కరెక్ట్ అంటారు. ఈ మెడిసిన్స్ ఏదైనా క్యాటరాక్ట్ ని తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటాయా?
0: ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు సార్, అలోపతిలో ఏ విధమైన మెడిసిన్స్ లేవు, దానికి శస్త్రచికిత్సనే చేయాలి. మన దృష్టి ప్రభావం అంటే ఆ శుక్లం క్యాటరాక్ట్ వల్ల ఏదైతే క్యాటరాక్ట్ మన దృష్టిని ఎక్కువ మసకబారేటట్టు చేయకపోతే అద్దాలతో చూపు ఇంప్రూవ్ అవుతుంది, బాగానే చూడగలుగుతున్నారు అని అంటే కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. ఏదైతే ఆ శుక్లమో మన దృష్టిని ఇబ్బంది ఎక్కువ కలిగించినప్పుడు మాత్రం దానికి వేరే ఆల్టర్నేటివ్స్ ఏముండవు, శస్త్రచికిత్సకే వెళ్లాల్సి.
1: నిత్య జీవితంలో డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన కళ్ళద్దాలు పెట్టుకుని ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు సర్జరీ అవసరం లేదు. ఏ రోజైతే నిత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో దట్ ఈస్ ద టైమ్ టు గో ఫర్ ఏ
0: సర్జరీ.
1: డాక్టర్ గారు, ఈ సర్జరీలో గతంలో కంటే ప్రస్తుతము చాలా ఆధునికత మోడర్నైజేషన్ జరిగింది. నాకు తెలిసి గతంలో ఒక 20-30 ఏళ్ల క్రితము ఎవరన్నా కంటి ఆపరేషన్ చేయించుకున్నారంటే కనుక ఇంత పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకునేవారు. ప్రస్తుతము బాగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి క్యాటరాక్ట్ సర్జరీ కోసం ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకోవాలంటారు, ఎంత సమయం పడుతుంది?
0: యాక్చువల్గా మీరు అన్నట్టు పెద్ద పెద్ద గ్లాసెస్ వాడే సర్జరీ ఇంతకు ముందు జరిగేది సార్. అప్పుడు ఏంటంటే లెన్స్ ఇంకా రాలేదు, ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అంటారు, కంటి లోపల శస్త్రచికిత్స చేసి ఒక లెన్స్ని అమర్చుతాం, ఆర్టిఫిషియల్ లెన్స్ని. ఆ సందర్భంలో ఇంతకుముందు ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల పెద్ద పెద్ద గ్లాసెస్ వాడాల్సి వచ్చేది, హాస్పిటల్ స్టే ఎక్కువ ఉండేది, రికవరీ టైం ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతుల వల్ల చాలా చిన్న

0: ఇన్సిషన్ అంటే మనం ఏదైతే ఓపెన్ చేసి కంటూర్ లోపలికి వెళ్తామో ఆ శస్త్రచికిత్స సైజ్ కూడా ఓపెన్ చేసే సైజ్ 2.8 2.2 mm అంతలాగా అభివృద్ధి చెందింది సైన్స్. సో అంత చిన్న ఓపెనింగ్ నుంచి హోల్ నుంచి మనం సర్జరీ చేసి ఆ శస్త్రచికిత్స చేసి ఆ క్యాట్రాక్ శుక్లాన్ని తీసి దాని లోపల లెన్స్ ని అమర్చుతాం.
1: అంటే ఈ శుక్లం తీసేటప్పుడు జన్మత సహజంగా ఉన్న లెన్స్ కూడా బయటకు వెళ్ళిపోతుందా?
0: అవుతుంది సార్. ఆ మెయిన్ సర్జరీ కాన్సెప్టే అది సార్. ఏదైతే క్లౌడీ అయిన పార్ట్ లెన్స్ తీసేస్తాం, దాంట్లో ఉండే సపోర్ట్ లో మనం ఈ లెన్స్ అనేది అమర్చడం జరుగుతుంది.
1: అమర్చబడే లెన్స్ ఏ మెటీరియల్ తో తయారై ఉంటుంది?
0: అక్రిలిక్ సార్. దేర్ ఆర్ అంటే హైడ్రోఫిలిక్ మెటీరియల్, హైడ్రోఫోబిక్ మెటీరియల్ అని ఉంటాయి సార్. అందులో అక్రిలిక్ మెటీరియల్ ఇస్ గుడ్, HPMG వాడతాం మేము అందులో.
1: డాక్టర్ గారు, సాధారణంగా ఏదైనా ఫారిన్ వస్తువు శరీరంలో అమర్చినప్పుడు అది జనరల్ గా రియాక్ట్ అవుతుంటుంది. ఇది కంటి లోపల పెట్టాల్సిన లెన్స్ కదా, ఇది కంటిలో ఏమైనా సమస్య క్రియేట్ చేసే అవకాశం ఉంటుందంటారా?
0: చాలా అరుదు సార్, అది చాలా అరుదు. 10,000 మందిలో ఒక్కరికి అలా రియాక్షన్ వస్తుంది. అంటే ఆ మెటీరియల్ బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దానికి సంబంధించిన మెడిసిన్స్ అడ్వైస్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ బాడీ విల్ అడ్జస్ట్ టు దట్. 99% అయితే ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్.
1: ఈ సర్జరీ ఎంత సమయం పడుతుంది? సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎంత టైం తీసుకోవాల్సి వస్తుంది?
0: ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏదైతే ఉందనుకోండి, దాని పేరు ఫేకో ఎమల్సిఫికేషన్ సర్జరీ అంటారు. సో ఆ ఫేకో ఎమల్సిఫికేషన్ సర్జరీకి మినిమం అయితే ఒక 10 మినిట్స్ పడుతుంది సార్. మాక్సిమం వచ్చేసి ఒక 20 మినిట్స్,
1: 20 నుంచి 20 నిమిషాలు
0: అయిపోతుంది సర్జరీ.
1: ప్రీ సర్జికల్ ప్రొఫైల్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా?
0: ఉంటాయి సార్. దానికి సంబంధించిన కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, ఇన్ఫెక్షన్ ప్రొఫైల్ అని ఉంటుంది. అవన్నీ షుగర్ నార్మల్గా ఉందా, బీపీ నార్మల్గా ఉందా, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, కొన్ని టెస్ట్లు, సెట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. సిబీపీ, బ్లడ్ షుగర్, బీపీ, తర్వాత సియూఈ అని, ఇన్ఫెక్టివ్ ప్రొఫైల్, HIV, HBsAg, VDRL, HCV ఇలాంటి టెస్ట్లు అన్నీ పరీక్ష చేసుకుని అన్ని బాగుంటే సర్జరీ డేట్ ఇచ్చేసి ఆ డేట్ రోజు సర్జరీ.
1: ఈ కాలంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది దాదాపు ప్రతి ఇంట్లో జనాల్ని చూస్తున్నాము. ఈ హైపర్ టెన్షన్, బీపీ రెండు ఉన్న వాళ్ళకి ఈ సర్జరీకి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
0: షుగర్ కంట్రోల్లో ఉండాలి సార్. అంటే యావరేజ్ ర్యాండమ్ less than 200 అని తీసుకుంటాం మేము. సో షుగర్ కంపల్సరీ కంట్రోల్లో ఉండాలి. షుగర్ కంట్రోల్ లేకుండా సర్జరీకి అడ్వైస్ చేయము,
1: ఎలిజిబుల్ కాదు.
0: అండ్ బీపీ వచ్చేసి బీపీ కంట్రోల్లో ఉండాలి. బీపీ కంట్రోల్ కనుక లేకపోతే ఫిజిషియన్ అడ్వైస్ తీసుకొని బీపీ కంట్రోల్ చేసాకే సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది.
1: అలాగే షుగర్ టెస్ట్ కూడా చేసి కంట్రోల్లో ఉంది అన్నప్పుడే
0: సర్జరీకి
1: వెళ్తాం. ఈ రెండు కంట్రోల్లో లేకుండా ఉన్నట్లయితే ఏం పరిణామాలు జరుగుతాయి?
0: ఇవి కంట్రోల్ లేనప్పుడు బీపీ ఎక్కువ ఉందనుకోండి, సర్జరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే సర్జరీ జరుగుతుందో ఆ ఏరియా మనకి విజిబిలిటీ తక్కువ ఉండడం, ఆ రకమైన కాంప్లికేషన్స్ జరగవచ్చు. షుగర్ కంట్రోల్ లేకపోతే గ్లకోమా అనే కండిషన్ వస్తుంది. సో కంటిలో కొత్త రక్తనాళాలు ఫామ్ అవ్వడం వల్ల గ్లకోమా, సెకండరీ గ్లకోమాస్ వస్తాయి. దానివల్ల చూపు శాశ్వతంగా పోయే అవకాశం ఉంటుంది.
1: ఒకవేళ సర్జరీ రోజు షుగరు బీపీ కంట్రోల్ పెట్టుకుని ఆ తర్వాత నిర్లక్ష్యం చేస్తే పోస్ట్ సర్జరీ టైంలో హీలింగ్ ప్రాసెస్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా?
0: హీలింగ్ ప్రాసెస్, తర్వాత ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఒక వ్యక్తి తన పనులు తను నార్మల్గా చేసుకోవాల్సిన దానికి ఎంత టైం పడుతుంది?
0: కంప్లీట్గా రికవరీకి అయితే 4 వీక్స్ పడుతుంది సార్, 4 వారాలు. బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని 2 వీక్స్ తర్వాత ఆఫీస్ వర్క్స్ అవి చేసుకోవచ్చు.
1: 2 వీక్స్ తర్వాత అయినా సరే ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు?
0: కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సార్. కంటిని తడపకూడదు, డస్ట్ పడకూడదు, నల్ల కళ్ళజోడు పెట్టుకోవాల్సి ఉంటుంది, తలస్నానం 1-2 వారాలు చేయకూడదు, రోజు మెడ కింద నుంచి రోజు స్నానం చేయొచ్చు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కన్నును ఎక్కువగా ముట్టుకోకూడదు, మందులు వేసే ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కొని వేయాల్సి ఉంటుంది.
1: ఒక ఈ ఐ సర్జరీకి డాక్టర్ గారు ఎంత ఖర్చు అవుతుంది?
0: సర్జరీకి ఖర్చు అనేది అందులో ఏదైతే మనం ఇంప్లాంట్ చేస్తామో ఆ ఇంప్లాంటేషన్ మెటీరియల్ పైన ఆధారపడి ఉంటుంది సార్. ఎందుకంటే అందులో ఇండియన్ మేడ్ ఉంటాయి, ఫారిన్ మేడ్ ఉంటాయి,

0: దాన్ని బట్టి ఆ మెటీరియల్ పిఎంఎంఏ మెటీరియలా, అక్రిలిక్ మెటీరియలా, హైడ్రోఫోబిక్ మెటీరియలా, హైడ్రోఫిలిక్ మెటీరియలా, సో మళ్ళీ మోనోఫోకల్, బై మల్టీఫోకల్, ఎడాఫ్ లెన్స్, ఇట్లా ట్రైఫోకల్ అని చాలా వెరైటీస్ ఉంటాయి అందులో లెన్సెస్. అంటే దగ్గర చూపు అద్దాలు, దగ్గర చూపు, దూరం చూపు, మధ్య చూపు అన్ని లెన్స్లోనే వచ్చేలాగా ఉంటుంది. మనం యూజువల్గా వాడేది ఏంటంటే మోనోఫోకల్ లెన్సెస్. సో దూరదృష్టి అంతా బాగుంటుంది ఆ లెన్స్ ఇంప్లాంట్ అయ్యాక. దగ్గర చూపుకి మాత్రం అద్దాలు వస్తాయి, ఏదైతే చత్వారం అంటారో ఆ చత్వారం అద్దాలు వస్తాయి.
1: ఆహార నియమాలు ఏమైనా పాటించాలంటారా?
0: సర్జరీ చేసే ముందు ఆహార నియమాలు, షుగర్, డయాబెటీస్ పేషెంట్స్కి మాత్రం షుగర్ కంట్రోల్లో ఉండేటట్టే డైట్ తీసుకోవాలి. అండ్ సర్జరీ తర్వాత కూడా సేమ్, షుగర్ కంట్రోల్లో ఉండాలి. సర్జరీ తర్వాత డైట్, రొటీన్ డైట్ తీసుకోవచ్చు. ఓన్లీ హార్డ్ సబ్స్టెన్సెస్ ఒక 2-3 డేస్ అవాయిడ్ చేస్తే చాలు. ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఈ రోజులలో చాలా తేలికగా అయిపోతుంది. ఆ రోజే వచ్చి ఆ రోజే శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే ఉదయం వచ్చి ఒకసారి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ అశోక్ జంజిరాల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31 దాటి 21 సెకండ్లు.

గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పొద్దున్నే మెచ్చిన ఛానల్లో నచ్చిన పాట వింటూ వెచ్చని ఛాయ్ తాగుతూ ఇవాల్టి రోజును హుషారుగా ప్రారంభించుకుందాం. మరి మీరు మెచ్చిన పాట జనరంజన్లో వినాలంటే గుర్తుంది కదా, 0402324085852 0402324085852 నెంబర్కు వాట్సాప్ ద్వారా చక్కగా తెలుగు లిపిలో పాట వివరాల్ని, మీ ఊరు పేరు వివరాల్ని టైప్ చేసి పంపండి. ఇలా అన్నానో లేదో చాలా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఈ అరగంటలో వీలైనన్ని శ్రోతలు కోరిన పాటలు విందాం. నేను మీ ఆర్జే ప్రసాద్.

0: ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: శ్రీరామరాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. జొన్న విత్తుల సాహిత్యానికి ఇళయరాజ సంగీతం అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల ఇంకా వారి కుటుంబ సభ్యులు, కొత్తకొండ ప్రభాకర్, భారతి, ప్రదీప్, స్వాతి, కరీంనగర్ అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

జనరంజన్ వింటున్నారు. షాద్నగర్ నుండి నితీష్, గ్రీష్మ, లడ్డు, చింటూ, సంగీత, ఆంజనేయులు, అలాగే హైదరాబాద్, నిజాంపేట నుండి గణేష్, వేదవతి, కొయ్యగూడెం నుండి రమేష్, ఉషశ్రీ, కళ్యాణి కోరుతున్న పాట మీ అందరి కోసం. గోరింటాకు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. వేటూరి సాహిత్యం, కేవీ మహాదేవన్ సంగీతం.

జనరంజన్లో ఇప్పుడు వినబోయే పాట నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గణేష్ పాటతో రచన, ఇళయరాజా సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు జిల్లెలగూడ గ్రామం నుండి మహేష్, అరుణ, వనపర్తి నుండి రామయ్య, కార్తీక్, యామిని కుటుంబ సభ్యులు, హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి సౌజన్య, శ్రీనివాస్ ఇంకా వారి స్నేహితులు, గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, బుధాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్త నుండి రాజు, మమత, పవన్ కళ్యాణ్, బుధాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, లక్ష్మి.

ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిద్ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఏ కూరలో వేసినా కలిసిపోతుంది, నూనెలో మరిగిస్తే కరకరలాడుతుంది. పిల్లలకు చాలా ఇష్టమైన ఫుడ్ ఐటెం. ఏ కూరగాయలు లేనప్పుడు అవసరానికి ఆదుకునే ఆపద్ బాంధవ కూరగాయ మన ఆలుగడ్డ. ఎవరికీ కనబడకుండా భూమి లోపల పెరుగుతుంది, అందరి కడుపుల్ని నింపుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ అని ఏ పేర్లు పెట్టినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆలుగడ్డ ఫ్రై కర్రీ రుచి వేరు కదా. ఇక సమోసాలో ఆలు రుచి గురించి వేరే చెప్పాలా? మసాలా దోశలో ఆలుగడ్డ ఆ టేస్టే వేరు. ఏంటి బంగాళదుంప అదే మన ఆలుగడ్డ గురించి తెగ చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ ఆలుగడ్డ సెలబ్రేట్ చేసుకునే డే. ఆలుగడ్డను టచ్ చేసే విధంగా ఇవాళ ఏదో ఒక పనిని చేద్దాం. అందరం గుర్తుంచుకునేలా ఆలుని సెలబ్రేట్ చేసుకుందాం. ఇవాళ జనరంజన కార్యక్రమంలో నాలుగు స్తంభాల ఆట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, హైదరాబాద్ నిజాంపేట్ ఎక్స్ రోడ్ నుండి రమేష్ కుమార్, మమత, విశేష్, వైభవ్, సఫీల్గూడ నుండి దుర్గా, సారథి, కొత్తగూడెం ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, అనిత, సునీత, భానురాజ్, చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మి, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్నుడు, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, వీరందరి కోసం ఈ పాట.

జనరంజన్ని వింటున్నారు. పెద్దఅంబరపేట నుండి గుండు అంబదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్. ఆల్మోస్ గూడెం నుండి రవికుమార్ వడ్లమాని. నల్గొండ చందంపేట నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి. జూబ్లీ హిల్స్ నుండి పులిశెట్టి మెహర్బాబా. సిద్ధుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య. నల్గొండ నార్కెట్పల్లి నుండి చిన్నతుమ్మలగూడెం చిన్నతుమ్మలగూడెం నుండి శివకొట్టి శేఖర్, వరలక్ష్మి. వీరందరి కోసం ఈ పాట.

0: తొలి వేగువలో ముసురుకున్న మబ్బులు చూడు, అందుకే ధ్యానం అందుకే మౌనం.
1: ఇంతవరకు జనరంజనిలో శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి తీయని పాటలతో సంగీతపు మాధుర్యంతో మీ మనసులను నిత్యం రంజింపచేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం, సుస్వాగతం.
1: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
1: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
1: బాగున్నాము. చెప్పండి, ఏంటి విశేషాలు అక్కడ?
2: ఎండలు ఎక్కువ ఉన్నాయి మేడం.
1: ఎండలు ఎక్కువ ఉన్నాయి, అందుకే మేము కూల్ గా ఉన్న మంచి పాటలు మీ అందరికి వినిపించడానికే కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఏ పాట వింటారు?
2: అవును మేడం, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలు. ఆ పాట మేడం.
1: సరే, తప్పకుండా. మీరు కోరిన పాట వస్తుంది, విందాం. నమస్తే.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: నా పేరు ఎమ్మూర్ హరి, నిజామాబాద్.
0: మురహరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నదా?
0: బాగున్నాం. చెప్పండి, ఏ పాట వింటారు?
1: ప్రేమాభిషేకం.
0: ఏ పాట అందులో?
1: నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని.
0: సరే, మంచి పాట అడిగారు, విందాం మరి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం, బాగున్నారా?
0: బాగున్నాం. మీ పేరు?
1: భూదాన్ పోచంపల్లి 1114 సిద్ధులు మేడం.
0: సిద్ధులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీ వీతో భారతి కార్యక్రమాలు వినుకుంటూ పట్టు పని చేసుకుంటున్నాం మేడం. మా కలిసాడ గీతా తెలుస్తలేదు. మీరు ఈ మధ్యన చేసిన మార్పులు చాలా మంచిగా ఉన్నాయి మేడం.
0: మీకు నచ్చాయా?
1: నచ్చినాయి మేడం.
0: సరే, మీకు ఇష్టమైన కార్యక్రమం
1: చేసుకుంటానికి జర టైం పడుతుంది మేడం.
0: అవునవును అవును. మార్పు కొంచెము చేయగానే వెంటనే అర్థం కాదు కదా, ఒక వారం పది రోజులు
1: మేడం. మేము రోజు వింటున్నాం గానీ ఇక మాకు ఇక కొంచెం చేంజ్ అయ్యేసరికి కన్ఫ్యూజన్ అవుతుంది.
0: మీకు ఇష్టమైన కార్యక్రమం ఏంటి?
1: మాకు గుర్తుకొస్తున్నాయి అవన్నీ. అన్ని కార్యక్రమాలు మంచిగా ఉంటాయి మేడం. మనకు వివిధ భారతి అందరికి నచ్చే కార్యక్రమాలు మీరు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. డైరెక్టర్ గారి గీత మీకు
0: ధన్యవాదాలు. ఏ పాట వింటారు?
1: మాకు నాయకుడు సినిమాలలో సందపద్దు మేఘం మేడం పాట.
0: మంచి పాట అడిగారు, విందాం తప్పకుండా.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం నా పేరు పూజారి ధనంజయ, నాది అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నాం ధనంజయ గారు. ఏం చేస్తుంటారు?
1: మేము మగ్గం నేస్తుంటాం మేడం, పట్టు చీర తయారు చేస్తుంటాము.
0: ఓ, ఇప్పుడు ప్రెసెంట్ ఏం చీర నేస్తున్నారు?
1: మేడం మెరవని బ్లాక్ మేడం.
0: మంచి కాంబినేషన్.
1: అవును మేడం, దాంట్లో పచ్చ కాంబినేషన్ ఉంటుంది మేడం.
0: ఎన్ని రోజులు పడుతుంది ఒక చీర నేయడానికి మీకు?
1: 5 రోజులు పడుతుంది మేడం.
0: సరే అయితే చాలా సంతోషం మీతో మాట్లాడేందుకు. ఏ పాట వింటారు
1: మేడం? సినిమా పేరు వచ్చి ఆంధ్ర వాళ్ళ మేడం. దాంట్లో నైరే నైరే నైరే రే బామ్మ అనే సాంగ్ ఉంటారు మేడం.
0: అవును, ఆ పాట విందాం మరి.

తీయని పాటలతో జనరంజని నిత్యం మీ అందర్నీ అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 8:21:22. క్రియేటివిటీ లేకుంటే మనం భాష నేర్చుకోలేం. క్రియేటివిటీ లేకుంటే మనం విహారయాత్రలు చేయలేం. క్రియేటివిటీ లేకుంటే అసలు బోరింగ్గా ఫీల్ అవుతాం. క్రియేటివిటీ లేని మనిషే లేడు అంటే నమ్ముతారా? ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ ఉంటుంది. కొందరు బొమ్మలు గీస్తారు, కొందరు పాటలు రాస్తారు, కొందరు పాటలు పాడతారు, కొందరు ఆ పాడిన పాటల్ని క్రియేటివిటీగా వింటారు. క్రియేటివిటీగా బతకడం ఒక గొప్ప ఆర్ట్. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటివి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. సృజనాత్మకంగా ఆలోచించటం, సృజనాత్మకంగా జీవించటం చాలా చాలా చాలా ముఖ్యం. ఇప్పటికీ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇవాళ వరల్డ్ క్రియేటివిటీ డే. ఏదో ఒక క్రియేటివిటీ ఆలోచనతో మీ జీవితంలో ఒక అడుగు వేయాలని, ఆ దిశగా క్రియేటివిటీగా ఆలోచించాలని కోరుకుంటూ ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు ఎద్దుమైలరం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

0: పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నేను మీ ఆర్జే ప్రసాద్. ఈ రోజుకి మరో ఇంపార్టెన్స్ ఉంది. మల్టిపుల్ క్లెరోసిస్ అనే వ్యాధిపై అవగాహన కల్పించే రోజు ఈరోజు. మెదడు, వెన్నుపాము, నరాలపై ప్రభావం చూపే ఒక దీర్ఘకాలిక వ్యాధి ఇది. దీనిపై అవగాహన కల్పించే రోజు ఈరోజు. జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు కాచిగూడ నుండి చామంతి చందన నిఖిల్, హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలాజీ రేణుక, బెంగళూరు విల్సన్ గార్డెన్ నుండి మూర్తి మంగమ్మ, వీరందరి కోసం ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు వినండి. రంగస్థలం చిత్రం కోసం ఎంఎం మాన్సి పాడిన పాట చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటని కోరుతున్న శ్రోతలు గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ ఓల్డ్ సిటీ, శివగంగా నగర్ నుండి ధన్రాజ్ సునీత, హైదరాబాద్ చందనగర్ నుండి సిహెచ్ విజయ్ కుమార్, మేడ్చల్ రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి వారి కుటుంబ సభ్యులు, బందర్ నుండి అరుణ కృష్ణ అమ్ములు బాలాజీ బుజ్జి, నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచిన శ్రీహరి స్నిగ్ధ కుటుంబ సభ్యులు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముంబై ప్రసారాలు వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: చిత్రసీమ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని తెలియజేశారు. గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్టాల్లో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో విధులు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు అధికారులు, సహాయ అధికారులకు ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యకుడు వీలచ్చిరెడ్డి రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్టంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు చెప్పారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు జూన్2వ తేదీని అపాయింటెడ్ తేదీగా ప్రకటించాలని టీజీఎస్ఆర్టీసీ ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. అందుకోసం రేపు డిమాండ్ డేగా పాటిస్తూ రాష్ట వ్యాప్తంగా అన్నింటి పోలెదుట ఎర్ర రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ బీఫార్మసీ 2వ ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈ సెట్లో 93.6% మంది ఉత్తీర్ణులయ్యారు. 2 సంవత్సరాల బీపీఈడీ, డీపీఈడీలో ప్రవేశాలకు నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీపీఈ సెట్ 2026 రేపు నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ కుమార్ తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే ప్రసాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కాలానికి చాలా పవర్ ఉంటుంది కదా. ఏది మనకు అనుకూలంగా జరగలేదని అనిపించినప్పుడు ధైర్యం కోల్పోకండి, కాలంపై విశ్వాసం ఉంచండి. ఎప్పటికీ మీకు అనుకూలంగా ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టండి. దానివల్ల మీ సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయని కాదు, కానీ మీలో మార్పు వస్తుంది, సమస్యలను చూసే కోణం మారుతుంది. కొన్నాళ్ళు గడిచేసరికి అవి మీకు సమస్యల్లాగానే కనిపించకపోవచ్చు. కాలానికి ఉన్న శక్తి అది. సో కాలం పవర్ తెలుసుకుంటూనే ఎవర్ గ్రీన్ హిట్స్ పాటలు కోరుకునే శ్రోతలు 0402324-0852 నంబర్కి మెసేజ్ చేయండి. నెంబర్ మరోసారి 0402324-0852 నంబర్కి వాట్సాప్ చేయండి. నెంబర్ మరోసారి 0402324-0852. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినండి వాసు చిత్రం కోసం కేకే స్వర్ణలత బృందం పాడిన పాట, రవికిరణ్ సాహిత్యం, హరీష్ జయరాజ్ సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి కుటుంబ సభ్యులు, చౌటుప్ప నుండి కస్తూరి రాముడు, లక్ష్మణ్, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, అలాగే మిగతా శ్రోతలు కోరుతున్నటువంటి పాట విందాం.

మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆర్జే ప్రసాద్తో. సమయం 10:12. మేడ్చల్ జిల్లా కీసర మండలం నుండి కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి మాలక్ష్మి మాధవి కోరుతున్న పాట, లంకేశ్వరుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, దాసరి నారాయణరావు సాహిత్యం కోటి సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ఎవర్ గ్రీన్ హిట్స్లో స్నేహం కోసం చిత్రం నుండి మా కోసం ఒక పాట వినిపించండి అంటూ యాదాద్రి వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ కోరిన పాట. వీరందరి కోసం స్నేహం కోసం చిత్రం నుండి రాజేష్ పాడిన పాట. సీతారామశాస్త్రి సాహిత్యం, ఎస్ఏ రాజకుమార్ సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఏదైనా ఒక పాట ప్లే చేయండి అంటూ భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలగందల నుంచి పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మమాయి, ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం అమృత చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వేటూరి సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీరు కోరిన పాట ప్లే కావాలనుకుంటే 0402340852 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నెంబర్ మరోసారి 0402324082. హలో ప్రసాద్ గారు, ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్ ఫారూక్, సయ్యద్ ఖలీల్ ముబిన్ భాయ్, ఎండి యాసిన్, మోసా కరీం, షేక్ సలీం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట. నరసింహ చిత్రం నుండి శ్రీనివాస్ నిత్యశ్రీ పాడిన పాట, ఏఎం రత్నం శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

タケタドン、タケタドン、ディン、タケタドン、ディン、タケタドン。

ನಾಟಿ ಮೇಟಿ ಸಿನಿ ಗೀತ ಮಾಲಿಕ ಮಧುರಿಮ ಅಜರಾಮರ ಮನಪಿಂಚೇ ಗೀತಾಲು

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు కోరిన పాట వినాలనుకుంటే 0402324085252 వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నెంబర్ మరోసారి 0402324085252. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సురేష్, అవీష్, విధుబాబు, వాగ్ విభాస్ కోరుతున్నారు. అలాగే తుకారాం గేట్ నుంచి ఎన్ శ్రీనివాస్ గారు, మల్కాజ్గిరి నుంచి రవికుమార్, రమాదేవి కోరుతున్నారు. వీరందరి కోసం మరో చరిత్ర చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

శుభోదయం ప్రసాద్ గారు, మాకోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక్రీ, హర్ష, తేజ్ కోరుతున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో వీరి కోసం ఖుషి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతం.

ఎవర్గ్రీన్ హిట్స్లో మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ కోరుతున్నారు. అలాగే కృష్ణవేణి శివాజీ గణేష్ మూవీ నుంచి ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అని కోరుతున్నారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ ప్రభాకర్ గారు కోరుతున్నారు. వీరందరి కోసం ధర్మక్షేత్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి, సాహిత్యం ఇళయరాజా సంగీతం.

ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. వారందరి కోసం అతడు చిత్రం నుండి కేకే సునీత పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం, మణిశర్మ సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్లాంగ్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు భారత్ చేరుకుని బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి

శంకర్తో సమావేశమై ఇరు దేశాల చారిత్రక వాణిజ్య సంబంధాల బలోపేతంపై ఆయన చర్చిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో పాటు చాకలి ఐలమ్మ వారసురాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జిల్లా రిజిస్టార్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆఫ్రికా దేశాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్పై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ముందస్తు చర్యగా గాంధీ ఆసుపత్రిలో 25 పడకల సామర్థ్యంతో ఎబోలా నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ సాయంత్రం సమావేశమవుతుంది. ఈ రేసులో డీకే శివకుమార్ ముందంజలో ఉండగా కొత్త నాయకుడు ఎన్నిక తర్వాత గవర్నర్ అనుమతితో మంత్రివర్గం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెడుతున్న ఒక ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ క్లీనర్ అప్రమత్తతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జపాన్లోని కకామిగాహారాలో జరిగిన అండర్ 18 మహిళల ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. భారత్ తరఫున 15 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ నోషీన్ నాజ్ 2 గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈ రాత్రి బ్రిస్టల్లో 2 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. స్టూడియో క్లాక్లో సమయం 11:03 దాటి 50 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాడు మీ అందరి ఫ్రెండ్ ఆర్జే పవన్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఒక టవరింగ్ పర్సనాలిటీ గురించి మనం గుర్తు చేసుకోబోతున్నాం. మరి ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నామో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆలోచిస్తూ ఉండండి. మరి కాసేపట్లో ఆయన ఎవరో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:06 అవుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి.

0: ఈరోజు మే 30వ తారీఖు సినీ పరిశ్రమకు మేరు పర్వతం లాంటి వ్యక్తి కనుమరుగైన రోజు. ఆయన ఒక సినీ విశ్వవిద్యాలయం. 50 సంవత్సరాల తన సినీ కెరీర్లో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారాయన. ఎంతోమంది దర్శకుల్ని నటీనటుల్ని తీర్చిదిద్దారు. ఎంతోమంది ఆయన దగ్గర నటనలో దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకుని స్టార్స్గా ఎదిగారు. అలా అని ఆ దర్శకుడు కేవలం దర్శకులు మాత్రమే కాదు, గొప్ప నటుడు, రచయిత, నిర్మాత కూడా. ప్రతి ఒక్కరూ గురువుగారు అని గౌరవంగా పిలుచుకునే ఆ కొండంత అండ దూరమై అప్పుడే దశాబ్దం. నిండైన విగ్రహం, సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అంతే నిగ్రహం. మరి ఆ దర్శకరత్నని గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన కర్పిస్తున్న అక్షర గాన నివాళి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11:13 దాటి 28 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. తూర్పు పడమర సినిమా నుంచి పాట విన్నాం కదా, మన శ్రోతలందరూ కూడా చాలా అద్భుతంగా స్పందించారు. ఆయన ఎవరో గుర్తుపట్టారు, నాకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించారు. మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎస్, ఆయనే దర్శక రత్న, ద లెజెండ్ ఆఫ్ టాలీవుడ్, దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ఇవాళ ఆయన గురించి, ఆయన సినిమాల్లో పాటలు వింటూ మాట్లాడుకుందాం. ఆయన సినీ ప్రస్థానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మోడ్రన్ తెలుగు సినిమాను దాసరి నారాయణరావు గారిని వేరు చేసి చూడలేం మనం, ఎందుకంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు, రికార్డులు, రికార్డ్ కలెక్షన్లు, అవార్డులు, రివార్డులు, జేజేయధ్వానాలు, ప్రేక్షకుల బ్రహ్మరథాలు, అవన్నీ దాసరి గారి సినిమాకే సొంతం. ఆయన హ్యాండేస్తే స్టార్లు సూపర్ స్టార్లు అయిపోయారు. ఆయన యాక్షన్ అని చెప్పగానే ఆ పాత్ర బొబ్బిలి పులిలా గాండ్రిస్తుంది, తాండ్ర పాపారాయుళ్ల వీరత్వాన్ని చూపిస్తుంది. అలాగే ఒసే రాములమ్మ అని పిలవగానే స్త్రీ శక్తి ఏంటో చూపిస్తుంది. అలాగే నటీనటుల నుండి నటన రాబట్టుకోవడమే కాదు, స్వయంగా నటించి మెప్పించారు దాసరి గారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన దాసరి నారాయణరావు గారు 4 May 1942 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. కాలేజీ రోజుల నుండే నాటకాలు వేయడంతో పాటు కొన్ని నాటకాలకు స్వయంగా దర్శకత్వం కూడా వహించారు దాసరి. 1966 ఆయన వేసిన నాటకాన్ని చూసిన అప్పటి ప్రముఖ నిర్మాత వైవి కృష్ణయ్య గారు దాసరి గారి టాలెంట్కి ముగ్ధులైపోయి ఆయనకి నటుడిగా అవకాశం ఇచ్చారు ముందు. ఆ తరువాత ఆయన డైరెక్టర్గా మారారు. ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవ గారి సినిమా తాత మనవుడితో దాసరి నారాయణరావు గారి దర్శకత్వ ప్రస్థానం మొదలైంది. మరిన్ని విశేషాలున్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి వాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతమైన పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్

0: డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో లెజెండ్ దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ విశేషాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం కదా. కెరీర్ ప్రారంభంలోనే వరుస పెట్టి 16 సినిమాలు సక్సెస్ సాధించడం అంటే ఒక రోజులోనే కథ రాసుకుని కొన్ని రోజుల వ్యవధిలోనే సినిమా తీసి చూపించడం, అలాగే కేవలం 9 రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టడం కేవలం దర్శకరత్న దాసరి గారికే సొంతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కూడా ఆయనకే చెల్లింది. ఎందరో నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేశారు దాసరి నారాయణరావు. పరిశ్రమలో వందల వేల మంది ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారే. గొప్ప గొప్ప దర్శకుల్ని పరిచయం చేశారు, గొప్ప హీరో హీరోయిన్లని పరిశ్రమకు అందించారు దాసరి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్లకైతే కొదవే లేదు. అదొక్కటే కాదు, ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక అంబేద్కర్ లాంటి వారు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అలాగే ఎన్నో చరిత్ర సృష్టించిన సినిమాలకు రచయితగా, అలాగే కొన్ని సినిమాల్లో పాటల రచయితగా కూడా పనిచేశారు దాసరి. అలాగే ఆయన 50 సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంకా మాట్లాడుకుందాం దాసరి గారి గురించి మరిన్ని విశేషాలు. ఆయన దర్శకత్వం వహించిన గోరింటాకు సినిమాలోంచి ఒక అద్భుతమైన పాట విన్న తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి
2: రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఆర్ నారాయణమూర్తి గారిని ప్రధాన పాత్రలో నటింపజేసిన సినిమా, దాసరి గారి దర్శకత్వం వహించిన ఒరే రిక్షా సినిమాలోంచి పాట విన్నాం కదా. అప్పట్లో అన్నా చెల్లెళ్ళ పాట అనగానే టక్కున గుర్తొచ్చే పాట అన్నమాట ఇది. మనకి మొత్తం పాటల్లో అన్నా చెల్లెళ్ళ పాటలు అనగానే వెంటనే మనకి గుర్తుకొని వచ్చే మూడు నాలుగు పాటల్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో గదర్ గారితో ఏరి కోరి రాయించుకున్న పాట, వందేమాతరం శ్రీనివాస్ గారు ఆయనే కంపోజ్ చేసి పాడారు ఈ పాటని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: పదకొండు గంటల 33 నిమిషాలు దాటి 40 సెకండ్లు గుర్తుకొస్తున్నాయిలో దాసరి నారాయణరావు గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఆయన వర్ధంతి సందర్భంగా. దాదాపు 80 ఏళ్ల తెలుగు సినిమాని ఒక్కసారి మనం విశ్లేషించాల్సి వస్తే, ఒక్కసారి అవలోకనం చేసుకుంటే దాసరి గారి ముందు, దాసరి గారి తర్వాత అని అభివర్ణించాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సర్వీస్ అలాంటిది. 151 సినిమాలంటే మాటలా చెప్పండి. ఖచ్చితంగా సంవత్సరానికి 2-3 సినిమాలు రిలీజ్ అయ్యేవి దాసరి నారాయణరావు గారివి. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాపై దర్శకరత్నగా ఆయన చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. ముఖ్యంగా మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ, హిట్లర్, ఎర్రబస్సు, మేస్త్రి లాంటి సినిమాల్లో ఆయన నటన చూస్తే ఎంత న్యాచురల్ యాక్టరో దాసరి నారాయణరావు గారు మనకు అర్థమైపోతుంది. వర్తమాన సమకాలీన సామాజిక అంశాలే దాసరి గారి సినిమాల్లో కథావస్తువులు. తాండ్రపాపారాయుడు, సూరిగాడి లాంటి సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమవగా, కంటే కూతుర్నే కను అనే సినిమా 200 రోజులు పైగా ఆడిందది. అలాగే 2000వ సంవత్సరంలో నేషనల్ అవార్డు అందుకుంది కంటే కూతుర్నే కను సినిమా, రమ్యకృష్ణ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా. అలాగే 1982లో వచ్చిన మేఘ సందేశం సినిమా అయితే నేషనల్ అవార్డుతో పాటు చికాగో, కేన్స్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా ప్రదర్శించబడి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇంకా ఉన్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి ఎన్నో కబుర్లు గుర్తుకొస్తున్నాయిలో. అందుకన్నా ముందు ఆయన దర్శకత్వం వహించిన సీతారాములు సినిమాలోంచి ఒక అద్భుతమైన మెలోడియస్ సాంగ్ విందాం బాలుగారిది. స్టే ట్యూన్డ్.

చెప్పి, గుర్తుందా? అలాగా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ రావాలి, ఎప్పుడూ సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరికి వర్క్ దొరకాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి అనేదే దాసరి నారాయణరావు గారు ప్రతి నిమిషం తపన పడిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ప్రతిభ ఎక్కడున్నా కూడా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసే దాసరి నారాయణరావు గారు ఎంతోమంది కళాకారుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మోహన్ బాబు, ఆర్ నారాయణమూర్తి, రమేష్ బాబు, అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని మొదట స్క్రీన్ మీద చూపించింది ఎవరో తెలుసా? దాసరి గారే. నీడ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు మహేష్ బాబుని. అలాగే ప్రముఖ హాస్యనటుడు విలన్ జయప్రకాష్ రెడ్డి గారిని కూడా ఎక్కడో నల్గొండలో టీచర్ ఉద్యోగం చేసుకున్న ఆయన్ని సినిమాల్లో చూపించారు. వెంకటేష్ గారి సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు జయప్రకాష్ రెడ్డి గారిని. ఆ ఘనత కూడా దాసరి గారికి దక్కింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే జయసుధ, జయప్రద, మాధవి, సుజాత, సిల్క్ స్మిత, శుభశ్రీ లాంటి ఎంతోమంది హీరోయిన్స్కి బ్రేక్ ఇచ్చి లాంగ్ కెరీర్ ఇచ్చారు, వాళ్ళని సూపర్ స్టార్స్గా మార్చారు దాసరి నారాయణరావు గారు. ఇలా ఎంతోమందిని శిష్యుల్ని తయారు చేసిన ఆయన నిజంగా అందరికీ గురువుగారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. అందుకే ఇండస్ట్రీకి ఒకరే గురువు ఆయనే దాసరి నారాయణరావు గారు. ఇంకా మాట్లాడుకుందాం వారి గురించి. గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విశేషాలు ఆయన డైరెక్ట్ చేసిన మేఘ సందేశం సినిమా నుంచి. సుశీలమ్మ పాడిన ఒక అద్భుతమైన పాట, ఆవిడికి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన పాట, విందామా?

0: సమస్యలు మటుమాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:40 దాటి 50 సెకండ్లు విబి స్టూడియో క్లాక్లో సమయం. దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినిమాల్లోని పాటలు వింటూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ప్రతిభని ప్రోత్సహించే మొదటి పేరు అన్డౌటెడ్లీ దాసరి నారాయణరావు గారు. ఇండస్ట్రీకి కొత్త నీరు రావాలి అని పరితపించేవారు. ఆయన ఆఖరి రోజుల వరకు కూడా ఎప్పుడూ కూడా ఆయన ఒక మాట అంటుండేవారు, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

అమ్మకు సెలవు ఉంటుందా? అసలు సెలవు అనేదే లేకుండా 24 గంటలు, అంటే తాను పడుకున్నప్పుడు తప్ప, ప్రతి నిమిషం కుటుంబం కోసం పరితపించే వ్యక్తి అమ్మ ఒక్కరే కదా. మరి అలాంటి అమ్మకి సెలవు ఇవ్వడం ఏంటి? అమ్మ రాజీనామా చేయడం ఏంటి? టైటిల్లోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు గారు. అప్పట్లో అమ్మ రాజీనామా సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ టైటిల్ని జస్టిఫై చేసి లాస్ట్లో శారద గారు సెలవు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చిత్రీకరించిన ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వినడానికి కూడా ఎంతో బరువుగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప పాట విన్నాం కదా. దాసరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. సినీ వైకుంఠపాళిలో ఎన్నో నిచ్చెనలు అధిరోహించిన దర్శకుడు, పాములకు మింగుడు పడని దార్శనికుడు. కుటుంబ కథా చిత్రాలు, మహిళా సమస్యలు, సోషల్, దేశభక్తి, ఇలా కథాంశం ఏదైనా దాసరి గారి చేతిలో పడితే సూపర్ హిట్టే. అంత పక్కాగా తెరకెక్కిస్తారు దాసరి. మెగాస్టార్ చిరంజీవితో తన 100వ చిత్రం లంకేశ్వరుడు తీశారు. ఇక విజయశాంతితో తీసిన ఒసే రాములమ్మ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం ఒక చరిత్ర. బళ్ళు కట్టుకుని మరీ వచ్చి సినిమాలు చూసెళ్లారు అప్పట్లో. థియేటర్లన్నీ కూడా జాతరలను తలపించేవి. రాములమ్మను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అలా ఒసే రాములమ్మ చరిత్ర సృష్టించిన సినిమా దాసరి గారి కెరీర్లో, అలాగే విజయశాంతి గారి కెరీర్లో కూడా. సినీ నటుల జాబితాలో ఎన్నో మంది దాసరి గారి శిష్యులే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే సినీ నటుల జీవితాలు కూడా వడ్డించిన విస్తరి కాదు అని శివరంజని, అద్దాల మేడ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ని తెరకెక్కించే సాహసం కేవలం దాసరి గారు మాత్రమే చేయగలరు. ఇక దాసరి నారాయణరావు గారు అందుకున్న అవార్డులకైతే లెక్కే లేదు. 90లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2007లో ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు, మేస్త్రి, మామగారు సినిమాలకు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా దాసరి నారాయణరావు గారిని వరించి వాటి గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి. 4న జన్మించిన దాసరి గారు ఇదే నెలలో ఆఖరున, అంటే ఇవాళ 30వ తారీఖున 2017లో భౌతికంగా మనలందరినీ, సినీ లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి విడిచి వెళ్ళిపోయారు. కానీ సినిమా ఉన్నంత వరకు దాసరి గారి గురుస్థానం మాత్రం పదిలం, శాశ్వతం. ఎప్పటికీ దాసరి నారాయణరావు గారంటే ఒక లెజెండ్, ఒక బ్రాండ్, కాదంటారా? మరి ఇది దాసరి నారాయణరావు గారికి నివాళిగా ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:06 అవుతుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏదో

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ సమయం 12:07 దాటి 45 సెకండ్లు అవుతుంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్తో. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో దేని గురించి మాట్లాడుకోబోతున్నావు తెలుసా మీ అందరికీ? ఈ మధ్యకాలంలో బాగా బర్నింగ్ ఇష్యూ అన్నమాట ఇది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి. ఇటీవల కాలంలో చాలా ఎంఎన్సీలు లే ఆఫ్స్ ఇస్తూ వస్తున్నాయి కదా, దాని ఫలితంగా చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు, సడన్ లే ఆఫ్స్ ఇస్తున్నారు కొన్ని కొన్ని కంపెనీలు అయితే. సో అప్పటి వరకు చాలా ఉత్సాహంగా జాబ్ చేస్తున్న వాళ్ళంతా లే ఆఫ్ వల్ల తమ కెరీర్ ఏమైపోతుందో అని భయపడుతున్న రోజులువి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే మన థీమే అది కదా చైతన్య స్ఫూర్తి అంటే మనం స్ఫూర్తి పొందడమే కాబట్టి, ఒక పర్సన్ నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా మన కెరీర్స్లో ఎంత ధీమాగా ఉండొచ్చు, ఒక జాబ్ పోయినా కూడా ఆల్టర్నేట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు దిగులు పడడం సర్వసాధారణం, మానవ నైజం కదా. అయితే దానివల్ల ఫలితం ఉండదు సరికదా, ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా తమ తమ ఆసక్తులు ఉంటాయి, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించడమే స్కిల్ అన్నమాట. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ వల్ల స్కిల్ గుర్తించి దాని మీద దృష్టి పెట్టి దాని మీద వర్కౌట్ చేసామనుకోండి వండర్స్ చేయొచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. తద్వారా మనకి నచ్చిన ఫీల్డ్లో ఇంకొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అండ్ ఈ మధ్యనే సోషల్ మీడియా బాగా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఆశా రావల్ అనే ఒక ఐటీ ఉద్యోగిని లే ఆఫ్ వల్ల తన జాబ్ లాస్ అయింది, అయినా కూడా ఏమాత్రం డిప్రెస్ అవ్వకుండా దిగులు పడకుండా తగ్గకుండా తన కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఆవిడ, అలాగే తను తన కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడంతో పాటు మిగతా వాళ్ళని కూడా సజెస్ట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని అంటే జాబ్ పోయిన వెంటనే బాధ ఉండడం సర్వసాధారణం, కాబట్టి ఆల్టర్నేట్గా మనం మన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటే, అంటే మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఉద్యోగం పోతే డబ్బులు సంపాదించే ప్రయత్నాలే చేయాలి కదా, ఆ ఫీల్డ్లోనే మనం చేయాలి కదా ఉద్యోగం, మరి ఈ స్కిల్స్ని వీటిని చేసుకుంటుంటే పైసా కహాసే అతే భయ అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. మరి అదే చెప్దాం, మాట్లాడుకుందాం ఇవాళ. సో మనం జాబ్ చేస్తూనే ఇలాంటి విషయాలు మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఎందుకంటే బోలెడన్న అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి ఫుల్ ఫ్లెజ్డ్గా దీని మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ రకంగా కూడా ఎంతోమంది వాళ్ళ కెరీర్ని నిర్మించుకుంటున్నారు. మరి దీన్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకుందో వివరించారు ఆశా రావల్ గారు. మరి ఆవిడ తను ఫాలో అవడంతో పాటు సాటి ఉద్యోగులకి సాటి వాళ్ళ ఆమె ఫాలోవర్స్కి ఆమె ఇచ్చిన సలహా ఏంటి, ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక వండర్ఫుల్ సాంగ్ వస్తుంది ఫిదా నుంచి, శక్తికాంత్ కార్తిక్ కంపోజ్ చేసింది, స్టే ట్యూన్డ్.

0: ఫిదా మూవీ నుంచి శక్తికాంత్ కార్తిక్ కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా. అరవింద్ శ్రీనివాస్ రేణుక పాడారు ఈ పాటని. రాసిన వారు సిరివెన్నెల గారు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు.

0: అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో లే ఆఫ్స్ వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళందరికో ఇన్స్పిరేషన్గా మారిన ఆశా రావల్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. టెకీ, ఆవిడ చాలా పెద్ద ఒక టెక్ దిగ్గజ కంపెనీలో వర్క్ చేసేవారు. అంచనాలకు మించి అసలు చాలా లైఫ్ కోల్పోయి డెడికేటెడ్గా 4 ఏళ్ళు పనిచేస్తాను. అయితే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఎప్పుడైతే మనల్ని మనం నెమ్మదిగా కోల్పోతున్న భావన కలుగుతుందో అప్పుడే కెరీర్ పరంగా ఎన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నా కూడా, అంటే జనరల్గా ఈ వీక్లీ 5 డేస్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఈ టెక్ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే చాలా ఫ్యామిలీ లైఫ్ కోల్పోతారు. ప్రాజెక్ట్స్ అని, టార్గెట్స్ అని వాటి వెనుక పరిగెడుతూ ఉంటారు. అండ్ ఎంత డబ్బు వచ్చినా కూడా పీస్ లేనప్పుడు, ఈ ప్రపంచంలో శాంతి పీస్కి మించినటువంటి గొప్పది ఏది లేదు అంటూ ఉంటారు. మనం పీస్ఫుల్గా లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా వేస్టే అంటున్నారు ఇవిడ ఆశా రావల్ గారు. అయితే ఆవిడ చెప్తోంది ఏంటంటే ఎన్ని రకాల సౌకర్యాలు పొందినా కూడా ఆ వెలితిని పూడ్చలేమంటున్నారు. అలాగే ఈ టెక్ ప్రపంచం కార్పొరేట్ టైటిల్స్ సిలికాన్ వ్యాలీ కంటే ముందు తాను ఒక ఆర్టిస్ట్ని అంటున్నారు, అండ్ క్రియేటర్ని అంటున్నారు, బిజినెస్ ఉమెన్గా పనిచేస్తానంటున్నారు. అయితే ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత తనకున్న ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం కానీ, ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అంటే, కొంచెం డబ్బు ఎక్కువ సంపాదించాలి అంటే మనకు ఒక్కొక్కసారి ఇష్టం లేకపోయినా పనిచేస్తూ ఉంటాం. అలా ఆవిడ కూడా ఈ ఐటీ సెక్టర్లోకి వచ్చారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ఇవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఎప్పుడైతే తను ఆ జాబ్లోంచి పంపించివేయబడ్డారో అప్పటి నుంచి ఆవిడ ఫ్యాషన్ ఆర్ట్, స్టోరీ టెల్లింగ్, ఆంటర్ప్రెన్యూర్షిప్ కలగలిపి సరికొత్త ఆశ మోడ్లోకి వెళ్ళానని చెప్తున్నారు ఆవిడ చాలా ఫనీగా. అండ్ ప్రజెంట్ తను ఇట్స్ ఫైండ్ ITS FYND అనే ఒక ఫ్యాషన్ AI స్టార్టప్ని స్టార్ట్ చేశారు. దానికి ఫౌండర్ క్రియేటర్గా కూడా పనిచేస్తున్నారు. ఇందులో వండర్స్ చేసి చూపించాలన్నదే తన టార్గెట్ అంటున్నారు. ఇందులో టెక్నాలజీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, క్రియేటివిటీ రిలేటెడ్కి సంబంధించిన పనులు అన్నీ కూడా ఉన్నాయంటున్నారు ఆవిడ. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా మారుతున్నారు. ఇంకా మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విశేషాలు ఆశా రావల్ గారు చెప్పినవి. అందుకని ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. విద్యాసాగర్ గారు కంపోజ్ చేస్తున్న పాట వచ్చేస్తుంది బంగారం సినిమా నుంచి, ఉదిత్ నారాయణ గారు పాడింది. స్టే ట్యూన్డ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో ఆశా రావల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆవిడ సోషల్ మీడియా ద్వారా యూత్కి, అలాగే ఇప్పుడున్న ఈ టెకీస్కి ఇస్తున్న ఇన్స్పిరేషన్ ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ ప్రాసెస్లో తను ఒకటి క్లియర్గా అర్థం చేసుకున్నారంట, కొన్ని కొన్నిసార్లు మనం చాలా సురక్షితం అనుకుంటాం, జాబ్ వచ్చేసింది, సెక్యూర్ లైఫ్, సెటిల్ అవుగాయా అనుకుంటాం, కానీ ఇంటర్నేషనల్లీ ఉన్న పరిస్థితులు కూడా మన జాబ్కి ఎసరు పెడతాయి అనడానికి ఇప్పుడున్న ఈ రెసిషన్, ఒకప్పుడు రెసిషన్

ఎన్ని ఉద్యోగాలు తీసేసిందో మనకు తెలుసు. అండ్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. అండ్ అలా కోల్పోవాల్సి వచ్చినా ఏమాత్రం దిగులు చెందొద్దు అంటున్నారు ఆశా రావల్. దాన్ని మనకుండే అభిరుచులు కలల్ని నెరవేర్చుకోవడానికి వచ్చిన చక్కటి అవకాశంగా భావించాలి అంటున్నారు. నిజంగా ఆప్టిమిజం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఆప్టిమిజంతో జీవిస్తే ప్రతి సమస్య మనకి చిన్నగానే కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ కెరీర్ నిర్మించుకోవాలంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే ఏవైనా డ్రీమ్స్ ఉంటే డోంట్ హెజిటేట్ టు మేక్ దెమ్ రియల్ అంటున్నారు ఆశా రావల్. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అలాగే కేవలం ఉద్యోగం పైన ఆధారపడడం కంటే ఇతర లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే సడన్గా జాబ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఆల్టర్నేటివ్ కెరీర్ని ఇమీడియట్గా బిల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్నది ఆశా రావల్ లాంటి వాళ్ళు చెప్తున్న నిరూపిస్తున్నటువంటి ఒక సంఘటన అన్నమాట. సో ఇందులోంచి మనం ఇన్స్పైర్ అవుదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యు మినాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ

మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన రెండు కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రతా గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని కూడా భావిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ
గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయులైన

0: ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I played the

0: A matter of great honor for me to suffer and wait with the Tri-Services Guard of Honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the Guard of Honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
1: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 679,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్టు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్లో న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్. ఇవాళ ఈట్ ఫిట్లో రాగులు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: Sky's always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAD 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcad.edcil.co.in.

7674761892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

12:42 క్రాస్ చేసి 35 సెకండ్స్ స్టూడియో క్లాక్లో ఈట్ ఫిట్లో ఉన్నాం మనం. అండ్ ఈట్ ఫిట్లో ఇవాళ రాగులు గురించి మనం మాట్లాడుకుందాం అన్నాం కదా. ఈ మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది చిన్న వయసులోనే చాలా చాలా ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెప్తున్నారు డైటీషియన్స్. ముఖ్యంగా రాగుల్ని మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. రాగులు కూడా ఈ తృణధాన్యాల్లోకి వస్తాయి కదా. ఈ నేపథ్యంలో రాగుల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏంటో ఇవాళ ఈట్ ఫుడ్లో తెలుసుకుందాం. రాగులు అనేవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో పండుతాయి. రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఆ రాగులు డైలీ వాళ్ళ ఆహారంలో తీసుకుంటారు, రాగి ముద్ద రూపంలో. బట్ కోస్టల్ ఆంధ్ర ఈ ప్రాంతంలో రైస్ ఎక్కువగా పండుతుంది కాబట్టి అక్కడ రైస్ ఎక్కువగా తింటారు. ఇటు మన మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఎక్కువగా రాగులు తీసుకుంటారు. అది కర్నూలు బార్డర్లో ఉంటుంది కాబట్టి. ఇలా మనం రీజన్ మారే కొద్దీ మన ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారం కూడా మారుతుంది. ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏది పండుతుందో దాన్నే తీసుకుంటూ ఉంటారు. మరి రాగుల్లో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది, అలాగే మన దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. అందుకే ఎదిగే పిల్లలకు కూడా రాగుల్ని క్రమం తప్పకుండా ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాగే వయస్సు మళ్ళిన వారు కూడా రాగుల్ని తీసుకోవడం ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు. అండ్ రాగులు తినడం వల్ల మన వెయిట్ కూడా అదుపులో ఉంటుందంట. అది ఎలాగో కూడా తెలుసుకుందాం. ఈట్ ఫిట్లో మరిన్ని విశేషాలు, వండర్ఫుల్ సాంగ్ తర్వాత సోను నిగమ్ గోపికా పూర్ణిమ పాడిన జయం మనదేరా సినిమాలోంచి వచ్చేస్తోంది పాట. వేటూరు గారు రాసింది, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 12:49 క్రాస్డ్ 40 సెకండ్స్ స్టూడియో క్లాక్లో రాగుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రాగులు మనకిచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆస్టియోపోరోసిస్ రాకుండా పెద్దవాళ్లలో ఈ రాగులు అనేవి నిరోధిస్తాయన్నమాట. రాగులు వీలైనంత ఎక్కువగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని డైటీషియన్స్, న్యూట్రిషనిస్టులు అందరూ చెప్తున్నారు. అండ్ అధిక బరువుతో బాధపడేవారు రాగుల్ని ఆహారంలో చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారని చెప్పాను కదా. రీజన్స్ ఏంటంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్స్ కొవ్వు తక్కువగా ఉంటుంది. దానివల్ల రాగులు కొద్ది మొత్తంలో తీసుకున్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఈ రాగి మాల్ట్ లాంటివి మనం తాగుతూ ఉంటాం కదా, వేరాజ్ ఇడ్లీలు, ఉప్మాలు, పూరీలు ఇవి తినదానికన్నా కూడా రాగి తీసుకుంటే మనకు కొంచెం కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఫలితంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలన్న ఈ కోరిక దరిచేరదు. లైక్ క్రేవింగ్స్ అన్నవి ఎక్కువగా ఉండవు. ఏది చూసినా తినేయాలనిపించడం అలాంటివి బాగా తగ్గుతాయి ఈ రాగులు తీసుకుంటే. ఎందుకంటే మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అదే సమయంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి. అండ్ గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. గ్లూకోజ్ అదుపులో ఉంటే ఆబ్వియస్గా షుగర్ లాంటివి రావు. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందంట. ఫలితంగా ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి చాలా అదుపులో ఉంటాయి అని చెప్తున్నారు. గర్భిణీలు, ఈ పాలిచ్చే తల్లులకు రాగుల్లో కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో బెనిఫిట్స్ అన్నమాట, బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ రాగుల్లో ఉండే ఖనిజాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అండ్ అలాగే ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, అమైనో యాసిడ్స్ పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా దోహదం చేస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రాగులు ప్రతిరోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఇంకోటి, రాగులు కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తాయంట. మన స్కిన్ని చాలా పాజిటివ్గా, ఫెయిర్గా ఉంచుతాయంట. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయి, మీ స్కిన్ని గ్లోగా ఉంచుతాయి. అలాగే వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ చర్మంలో ఉన్నటువంటి ఈ కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తాయని చెప్పి నిపుణులు చెప్తున్నారన్నమాట. రాగుల గురించి బెనిఫిట్స్ ఇవి. అండ్

సమ్మర్ వచ్చిందంటే చాలా మంది ఏం చేస్తారంటే గుప్పెళ్ళు గుప్పెళ్ళు సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టేసి తాగేస్తే చాలా కూల్గా ఉంటుంది, కూల్ అయిపోవచ్చు, మనం ఈ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటామని చాలా మంది ఎంత వీలైతే అన్ని సబ్జా గింజలు నీళ్ళల్లో వాడేసి తాగేస్తుంటారు. మరి అది నిజంగా మంచిదా? కాదు అంటున్నారు ఈ ఆహార నిపుణులు అన్నమాట. మరి ఎందుకు కాదో, సబ్జా గింజల్ని ఎందుకు మోతాదులో తీసుకోవాలో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడతాను నేను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ వింటున్నారు, స్టే ట్యూన్డ్.

0: అబచా సబ్జా గింజలు కూడా చేటు చేస్తాయి ఆ బాడీకి. సబ్జా గింజలు ఎక్కువ తాగితే ఏమవుతుంది అబచా అంటున్నారా? ఎస్, మాట్లాడుకుందాం దాని గురించే. ఎందుకు సబ్జా గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అని చెప్పి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి మహాలక్ష్మి అయ్యర్ శిల్పారావు పాడిన పాట విన్నారు కదా. చంద్రబోస్ గారి సాహిత్యానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ట్వెల్వ్ 58 క్రాస్ చేసి 25 సెకండ్స్. ఈట్ ఫిట్ వింటున్నారు. ఈట్ ఫిట్లో సబ్జా గింజల గురించి చెప్తాను కదా నేను. ఈ సబ్జా గింజలు అనేవి సమ్మర్లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తాయన్న పేరుతో ఈ మధ్యకాలంలో వీటిని విపరీతంగా వాడేస్తున్నారండి. కొబ్బరి నీళ్లు మొదలుకొని లెమనైడ్ స్మూదీస్ ఒకటేంటి ప్రతి దాంట్లో కూడా వీటిని వేసేసిస్తున్నారు. లైక్ లెమన్ టీ, మనం ఈ డైరీ ప్రోడక్ట్స్ని మిల్క్ని అవాయిడ్ చేయాలని చెప్పి లెమన్ టీ తాగుతాం, అందులో కూడా గుప్పెడు గుప్పెడ సబ్జా గింజలు వేసి మనకి ఇచ్చేస్తాడు. కానీ అతిగా తీసుకోవడం అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో. సబ్జా గింజలు శరీరానికి చలువ చేస్తాయి అన్న పేరుతో విపరీతంగా వాడేస్తున్నాం. ఈ వేసవిలో నీళ్ల సీసాల్లో నింపుకొని ప్రతిరోజు తాగేస్తూ ఉంటాం కదా. ఈ సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్కడో చూస్తాం మనం సబ్జా గింజలు మంచివి అంటారు, వెంటనే వెళ్ళొస్తాం కొనుక్కొచ్చేసుకుంటాం. ఈ హెల్త్ టిప్స్ రీల్స్ ఇవన్నీ చూసేసి నిజానికి సబ్జా గింజలు పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంట. ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టంలో సమస్యలు మొదలవుతాయంట. వీటిలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు కూడా రావచ్చు. సబ్జా గింజల్ని సరిగ్గా నానబెట్టకుండా, అంటే ఏదో నామకే వాస్తే ఒక పావు గంట నానబెట్టేసి అవి కొంచెం ఇలా ఉబ్బగానే తాగేస్తుంటాం, అవి గొంతులో పేగుల్లో నీటిని పీల్చుకుని మళ్ళీ ఉబ్బిపోతాయి. అవి దీనివల్ల ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అంట. గొంతులో అడ్డుపడడం వంటి సమస్యలు తలెత్తవచ్చు అంట. అంతేకాదు ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలపై కూడా ప్రభావం చూపిస్తాయి. అండ్ మళ్ళీ గర్భిణీలు వీటిని అతిగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సజెషన్స్ లేకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలాంటివి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. సబ్జా గింజలకు బీపీని తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే లో బీపీ ఉన్నవారు వీటిని అతిగా తింటే రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవచ్చంట. కాబట్టి రోజుకి 1-2 చెంచాల, అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే తీసుకుంటే బెటర్ అని డైటీషియన్స్ చెప్తున్నారు. సబ్జా గింజలు కనబడ్డాయి కదా అని నీళ్ళల్లో వేసి తాగేయకుండా జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకోమని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు. మాట్లాడుకుందాం ఇంకా ఈట్ ఫిట్లో మరిన్ని విశేషాలు ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలను ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇడుపు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుంచి కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా, రచన చంద్రబోస్, పాడినవారు సందీప్ భౌమిక్, గంగా, ఎంఎం కీరవాణి. ఈట్ ఫిట్లో మనం క్లోజ్ చేసే ముందు కొన్ని ర్యాపిడ్గా మనం మంచి టిప్స్ మాట్లాడేసుకుందాం. తినేటప్పుడు చాలామంది ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, అదేమాత్రం మంచిది కాదు. పూర్తిగా మనం తినే ఆహారం మీదే దృష్టి పెట్టాలి. అండ్ రోజువారీ ఆహారంలో భాగంగా నట్స్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉంటుంది. ఉదయం పూట బాదం పప్పులు, వాల్నట్స్ మంచిదంట. మధ్యాహ్నం వేరుశనగ, జీడిపప్పు లాంటివి తీసుకోవచ్చు. అండ్ ఆయా సీజన్స్లో లభించే ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. ఆకుకూరలు ఎప్పుడూ మంచివి. రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయని మాట్లాడుకున్నాం. అండ్ ప్రత్యేకించి ఇంట్లో తోడు పెట్టిన తాజా పెరుగుని, మజ్జిగని తీసుకుంటే మంచిది. చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్స్ తెచ్చేసుకుంటున్నారు ఈజీగా ఉంటుందని, కానీ ఎప్పుడూ కూడా మనం వీలైతే మట్టి పాత్రలో తోడు పెట్టుకున్న పెరుగుని తీసుకోండి. ఆ టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ అలాగే భోజనంలో కొద్దిగా నెయ్యి తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. చాలామంది అమ్మో నేను అసలు ఘీ తినండి అంటుంటారు, కానీ లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిదే అని చెప్తున్నారు. రోజు అరగంట ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి ఏదో ఒక సమయంలో, సాయంత్రం కానీ ఉదయం కానీ. అప్పుడు మనస్సు కాస్త కుదుట పడుతుంది, శరీరం మన అదుపులో ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కూడా మంచిది కాదు.

తినేటప్పుడు మొబైల్ ఫోన్ని అవతల బారేయండి, తర్వాత చూసుకోవచ్చు. టీవీ చూడడం వంటివి తగ్గించుకుంటే మంచిది. ఎందువల్లంటే మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అన్నది మనకి ఖచ్చితంగా సెన్స్లో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. స్టే ట్యూన్డ్.

శశిరేఖ పరిణయం సినిమా నుంచి సైంధవి పాడిన పాట విన్నారు. రచన సీతారాం శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ. సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకొని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలని, అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతుగోసా యాత్ర ముద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించిందని పేర్కొన్నారు. రైతులకు గన్ని బ్యాగులు, సాయి

0: ఫైనల్ టెస్టింగ్ కిట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు.
1: ఈరోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతా ఉంది. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్ లో ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకో.
0: కేంద్ర రాష్ట్రాల ఒప్పందం ప్రకారం 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందంటూ దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ హయాంలో కేవలం 3,600 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 26,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించి రైతుల పట్ల బీజేపీ తమ చిత్తశుద్దిని నిరూపించుకుందంటూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తల శిక్షణను ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ చెప్పారు. మొన్నటి వరకు గన్ని సంచులు ఇతర మౌలిక వస్తువులు కల్పించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి అవగాహనతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించాలని నిన్న జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రచారానికే పరిమితమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అందరూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేతను నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు లోకేశ్వరం మండలంలోని సాత్గావ్ నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వరి పంట కోత అనంతరం పొలాల్లో ఉన్న వరి కొయ్యలను తగలబెట్టవద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గిరికబావిగూడెంలో కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారనే సమాచారంతో ఎస్పీ శరత్చంద్ర పవార్, వ్యవసాయ అధికారి శ్రవణ్లతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్ వెంటనే ఆమంటలను ఆర్పివేయించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుందని, పంట దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కళాకారిణి, యూట్యూబర్ సబితా వెంకట్ రేడియోపై తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.
2: నేను ఒక రేడియో శ్రోతను. చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ బాగుంటాయి. వార్తలు, ప్రముఖుల ప్రసంగాలు, సినిమా పాటలు, ముఖ్యంగా మా భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను రేడియోలో ప్రసారమయ్యే వార్తల ద్వారా తెలుసుకున్నాము. దీనికి చాలా చాలా ధన్యవాదములు.
0: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని చినగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగాల ఘనపురం మండలంలోని పటేల్ గూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాల గురించి ఆరా తీశారు. పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు

వివరించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అర్ధరాత్రి వేళ స్వయంగా ప్రత్యేక గస్తీ నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలతో కలిసి గంజాయి సేవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటివరకు 100 మందికి పైగా అనుమానితులకు ప్రత్యేక కిట్లతో యూరిన్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గంజాయి సమాచారం తెలిసిన వారు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712656999కి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జూన్ 2 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పెదకాపర్తి గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు దగ్దమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కొయ్యాడ గంగాభవాని నిన్న ప్రకటించిన టీజీఈసెట్ ఫలితాలలో రాష్ట స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలంటూ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 1 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12వ మెన్స్, ఉమెన్స్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10కు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లోనే మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. చాలామంది శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఇవాళ కూడా దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది, అలాగే మరొక ఫిల్మ్ క్వశ్చన్ ఉంది, ఇంకొకటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కాసేపట్లోనే షో టైం స్టార్ట్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
2: Oh hello rege galanta, idi taagralo digi vache venanta.
1: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: Yes, good afternoon, my dear listeners. Showtime కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. ఇది షో టైం. 2 గంటల వరకు ప్రతిరోజు నేను అడిగే క్వశ్చన్స్కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు పంపిస్తూ ఉంటారు కదా. నెంబర్ మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఎవరైనా కొత్తగా వచ్చిన శ్రోతల కోసం. 0402324 0852 0402324 0852. నేను అడిగిన క్వశ్చన్కి మీరు సరైన సమాధానం పంపించాలి. అలాగే మీ డీటెయిల్స్ని కూడా క్రిస్ప్గా ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రమే పంపించండి. క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఫిలిం క్వశ్చన్తోనే ఇవాళ షో టైం మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టాలి మీరు. కానీ అది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వినబోతున్న పాట సినిమా గుర్తుపట్టి ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరు? ప్రశ్న మరోసారి, ఇప్పుడు మీకు రాబోతున్న పాట వినండి, ఆ సినిమా మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. తర్వాత ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరో నాకు ఆన్సర్ పంపించండి. 0402324 0852. సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్.

శ్రోతలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేమీ లేదండి, రకరకాల ఆన్సర్స్ పంపిస్తున్నారు. చాలా సింపుల్, మీరు ఇప్పుడు వింటున్న సినిమా ఏంటో గుర్తుపట్టండి. ఆ సినిమా పేరు తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడు ఎవరు అని అడిగాను నేను. ఆ కానిస్టేబుల్ పేర్లు పంపిస్తున్నారు కొంతమంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఒక్కసారి ఆలోచించండి.

ఎవరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పటి వరకు పంపించలేదు. ఒకవేళ ఎవరు పంపించకపోతే పాట అయిపోయే లోపల ఆ క్వశ్చన్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆలోచించి ఆన్సర్ పంపించండి.

మొత్తానికి సాధించారండి చాలామంది శ్రోతలు. మరి ఎక్కడ చూశారో లేకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకున్నారో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు టకాటకా కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఫస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు, అందరికన్నా ముందు పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అండ్ ఈ సినిమా పేరు మహాత్మా, మహాత్మా సినిమాలో పాట అది, అందుకే నేను కొంచెం ట్రిక్కీగా అడిగాను. చాలా కన్ఫ్యూజ్ అయ్యారు స్టార్టింగ్లో మన శ్రోతలు, బట్ ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఈ పాట అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం చదువుతున్నాను. ఫస్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అమ్మని గుర్తు నుంచి. తర్వాత నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మురుహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు. తర్వాత పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నర్సంపేట వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ గారు. రామగిరి శ్రీకాంత్ గౌతమి ధనుష్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

మనకి ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు మహమ్మద్ జైనుద్దీన్ గారు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహాత్మా సినిమా, కృష్ణవంశీ గారు డైరెక్ట్ చేసిన సినిమా, అది శ్రీకాంత్ గారి 100వ సినిమా. అందులో పరుచూరి వెంకటేశ్వరరావు గారు కానిస్టేబుల్ గా సస్పెండ్ అవుతారు ఆ సినిమాలో. అందులో శ్రీకాంత్ పక్కనే త్రూఅవుట్ సినిమా మొత్తం ఉంటారు. లాస్ట్ లో మహాత్మా గాంధీ గారి గురించి ఆయన చెప్పే డైలాగ్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో ఆయన క్యారెక్టర్ ని బాగా చూపించారు కృష్ణవంశీ గారు. కరెక్ట్ ఆన్సర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు.

0: మ్యాడ్ సినిమా నుంచి కపిల్ కపిలన్ పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. భాస్కర్ భట్ల గారి సాహిత్యానికి భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఎస్, మన కొంతమంది శ్రోతలు కొంచెం ఫీల్ అవుతున్నారు బాగా, ఇన్ టైంలో పంపించలేకపోయాం సార్, కన్ఫ్యూజ్ అయ్యాం సార్ అని. నో ప్రాబ్లం అండి, అంతే కదా, మరి ప్రతిరోజు మనకి వచ్చిన ప్రశ్నలు నచ్చిన ప్రశ్నలే రావు కదా. మనకి వచ్చిన ప్రశ్నల్లోంచి ఆన్సర్స్ పంపించాలి, అదే కదా షో టైంలో ఉన్న మజా. సరే, సెకండ్ క్వశ్చన్ అడగడానికి టైం అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధమైపోయారని నేను అనుకుంటున్నాను. ఈసారి కొంచెం డైరెక్ట్ ప్రశ్న కాకుండా కొంచెం ప్రతిరోజు రేడియో వినేవాళ్ళకైతే ఇది ఈజీనే, అండ్ ఇప్పుడు మనకి బాగా రోజు జరుగుతున్న రెగ్యులర్ ప్రాసెస్ ఇది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సెన్సస్ని ప్రకటించింది కదా, జనగణన జరుపుతోంది. యాక్చువల్గా 10 ఏళ్లకోసారి మనకి జనగణన జరుగుతూ ఉంటుంది. 2011 తర్వాత ఈ జనగణన అనేది జరగలేదు. 2021లో జరగాల్సింది, అప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు జనగణన జరుగుతోంది, అండ్ ప్రతిరోజు ఈ పేరు మన రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది, కాబట్టి కొంచెం ఈజీగా ఉండాలని అడుగుతున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర సెన్సెక్స్ డైరెక్టర్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ జనగణన డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ పంపించండి 0402324 0852 0402324 0852.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ

షో టైం వింటున్నారు. షో టైంలో టైం 1:43 అవుతోంది. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి. ప్రతిరోజు మన వాణిజ్య ప్రకటనలో ఆవిడ పేరుతో పాటు ఆవిడ మాట్లాడిన మాటలు కూడా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి, కాబట్టి మన శ్రోతలందరూ చాలా ఈజీగానే చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టక్కా టక్కా చదివేసుకుందాం. అనంత్ గారు బేగం బజార్ నుంచి పంపించారు, అనిత గారు గజ్వేల్ నుంచి, తర్వాత కమల్ సతీష్ పెద్దాపురం నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, జన్మేజయ్ గారు బేగం బజార్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపాల నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, జే నివాస్ గారు తణుకు నుంచి, చోడవరపు సాయి మన్విత గారు గీతానగర్ నుంచి, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి, యలగందుల మార్కండేయ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుజాత శ్రీనివాస్ చింతల్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, అరుణ్ కుమార్ గారు కేపీహెచ్బి నుంచి, రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట సికింద్రాబాద్ నుంచి, ఫరీద్ వెంకటేష్ నందిపేట నుంచి, పత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు వీరెక్కడి నుంచి పంపించారు అన్నది మెన్షన్ చేయలేదు. క్రిష్ బొల్లినా గారు మాంచెస్టర్ యూకే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వీళ్ళ ఓల్డ్ అల్వార్ నుంచి కొండ పవన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: మహారథి సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, గురు కిరణ్ కంపోజిషన్లో చేతన ఆచార్యతో కలిసి పాడిన పాటది అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

కరెక్ట్ ఆన్సర్ శ్రీమతి భారతి హోళికేరి ఐఏఎస్ గారు. వీరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో తెలంగాణ క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవిడ. కొన్ని జిల్లాలకి కలెక్టర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. భారతి హోళికేరి గారి ఆధ్వర్యంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్ ప్రక్రియ అంతా జరుగుతోందన్నమాట. సో మీరు కూడా ఈ జనగణనలో పార్టిసిపేట్ చేయండి. మన వికాసం మన జనగణన అని ఆవిడ చెప్పినట్టుగా ఖచ్చితంగా మన వికాసం కోసం మనం కేంద్ర ప్రభుత్వానికి మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ జనగణనలో పార్టిసిపేట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఇవాళ దాసరి నారాయణరావు గారి వర్ధంతి అని చెప్పాను కదా, ఆయనకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి ఉందని చెప్పాను కాబట్టి, అండ్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్గా ఇవాళ దాసరి నారాయణరావు గారి గురించి ఒక క్వశ్చన్ అనమాట. ఈజీ క్వశ్చనే, సినిమాలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఆలోచించండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, దాసరి నారాయణరావు గారు ఒక సినిమాలో జేమ్స్ బాండ్ గెటప్లో కనిపించారు. ఒక పాట కూడా ఉంటుంది, మీరు ఆలోచిస్తే దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో కనబడిన సినిమా ఏది? దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో కనిపించిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి 0402324085240023258 మీద మీ ఆన్సర్ని మీ డీటెయిల్స్ని వాట్సప్ చేయండి. షో టైం వింటున్నారు, 1:46 క్రాస్ చేసి 38 సెకండ్స్ అవుతుంది స్టూడియోలో.

0: ఆర్యా మూవీ నుంచి డిఎస్పీ కంపోజిషన్ లో కేకేఏ పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం. చంద్రబోస్ సాహిత్యం అందించారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: స్టూడియో క్లాక్ లో షో టైమ్ లో థర్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను ఇవాళ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్ ఇది. సినిమా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి నాకు, స్వయంవరం అని, ఎమ్మెల్యే ఏడుకొండలని, బట్ అవి కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి కాసేపట్లో చెప్తాను నేను. అందుకన్నా ముందు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదవాలి కదా. చైతన్య దుర్గా గారు హైదరాబాద్ నుంచి, ఎన్ శ్రీనివాస్ తుకారాం గేట్

నుంచి, కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, ఎంఎం శాస్త్రి గారు పంజాగుట్ట నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, ఎలగందుల మార్కండేయ గారు భూదాన పోచంపల్లి నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, దాసి రామచంద్రం గారు కాశీబుగ్గ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, క్రిష్ బొలిన గారు మాంచెస్టర్ నుంచి వీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఐఎమ్ ఎంజాయింగ్ వివిధ భారతి ఫర్ ద ఫస్ట్ టైం అంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ కీప్ లిజనింగ్ అవర్ వివిధ భారతి రెగ్యులర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ మాంచెస్టర్. తర్వాత రామచంద్రారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు షేకులు శ్యామల గారు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. గట్ల కవిత గారు మెట్పల్లి జగిత్యాల నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, దీర్ఘ సుమంగళి భవ అనే ఒక సినిమాలో ఆయన కనిపిస్తారు, జేమ్స్ బాండ్ గెటప్లో. 1998లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించారు దాసరి నారాయణరావు గారు. మీరు అందులో రాజశేఖర్ గారు, రమ్య కృష్ణ హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. అందులో రమ్యకృష్ణ గారి ఫాదర్ రోల్లో కనిపిస్తారు దాసరి నారాయణరావు గారు. అందులో రమ్యకృష్ణ గారు ఆయన ఫాదర్ని జేమ్స్ బాండ్గా ఊహించుకుంటారన్నమాట. అదొక ఇమాజినేషన్ సీన్. అది మా నాన్న జేమ్స్ బాండ్ అని ఒక సాంగ్ కూడా ఉంటుంది అందులో, చాలా బాగుంటుంది ఆ పాట. అందులో దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో సరదాగా ఫనీగా అందరినీ అలరించారన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్, దీర్ఘ సుమంగళి భవ అనే సినిమాలో. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే ఉత్సాహంగా మీరు ప్రతిరోజు పార్టిసిపేట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి. రాంగ్ ఆన్సర్స్ పంపించినా పర్లేదు, మళ్ళీ రేపు కూడా షో టైం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు షో టైంని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఒక సాంగ్ వచ్చేస్తుంది, పెళ్ళాం ఊరెళ్తే సినిమా నుంచి. చిర్రావూరు విజయ్ కుమార్ సాహిత్యానికి మణిశర్మ గారి సంగీతం, బాలుగారు పాడింది. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15:50 అవుతోంది. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శక్తిశీలిలో ఒక ఉమెన్ అచీవర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆవిడ సాదా సీదా ఉమెన్ కాదు, ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న పేరు. ప్రతిరోజు శక్తిశీలిలో ఎంతోమంది మహిళా మనులు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటాం కదా, ఇవాళ కూడా అలాంటి ఒక సక్సెస్ స్టోరీనే మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట.

ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఇప్పుడు భారత మహిళా క్రికెట్ చరిత్రలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుని ఇటీవల వెరీ రీసెంట్లీ ఒక 4-5 డేస్ బిఫోర్ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని క్యాప్టెన్ ఇన్నింగ్స్తో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న సక్సెస్ స్టోరీ ఈనాటి మన శక్తిశీలి. ఆలోచించండి, మీకు ఏమన్నా పేరు తాడితే నాకు మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మరి కాసేపట్లో ఆమె గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ్ళ శక్తిశీలిలో. వండర్ఫుల్ సాంగ్ వస్తోంది దేవగారి కాంపోజిషన్లో, హరిహరన్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం, మాస్టర్ సినిమా నుంచి. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

226 అవుతుంది కరెక్ట్గా స్టూడియో క్లాక్లో. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇంతకుముందు నేను ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది కదా, చాలామంది శ్రోతలు పంపించారు నాకు ఆన్సర్స్. ఈ టైంలో పంపరేమో అనుకున్నాను, బట్ షో వింటూనే ఉన్నారు చాలామంది శ్రోతలు ఇప్పటికీ. మనకి సంతోషి గారు, తర్వాత సుజాత శ్రీనివాస్ గారు చింతల నుంచి, ఎన్ శ్రీనివాస్ తుకారాం గేట్ నుంచి, అండ్ గోర్లఖాన్ దొడ్డి విలేజ్ అంటే ఇది, పొత్తింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, వీళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన పేరు. ఎస్, ఇప్పుడు బాగా వినపడుతున్న పేరు హర్మన్ ప్రీత్ కౌర్. ఎస్, ఆమె గురించే ఇవాళ మన శక్తిశీలి. ఇప్పుడు ప్రపంచమంతా ఆమె పేరు పలుకుతోంది. ఆమె బ్యాట్ తాకితే బంతి బౌండరీకి వెళ్తుంది, కానీ ఆమె ఆత్మవిశ్వాసం తాకితే చరిత్ర రాస్తుంది. 2025 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆమె నాయకత్వమే ప్రధాన బలం. హర్మన్ కేవలం కెప్టెన్ కాదు, మహిళా క్రికెట్ను దేశ గౌరవంగా మార్చిన పేరు. మాట్లాడుకుందాం హర్మన్ ప్రీత్ విజయ ప్రస్థానం, అలాగే ఆమె టీమ్ స్పిరిట్ గురించి కూడా ఇవాళ శక్తిశీలిలో మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మనందరిలో కూడా స్పిరిట్ నింపే ఒక మంచి సాంగ్ వస్తోంది కౌశల్య కృష్ణమూర్తి సినిమా నుంచి. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఉన్ని కృష్ణన్ పాడిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, ఉగాది సినిమాలో పాట అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గారు రాసిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: శక్తిశీలిలో హర్మన్ప్రీత్ కౌర్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నవీ ముంబైలో 2025 ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. చాలామంది ఉత్కంఠగా చూస్తున్నారు ఆ మ్యాచ్ని. వర్షం తర్వాత మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఒపోనెంట్ టీం సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ ఇన్నింగ్స్ వెనుక హర్మన్ ప్రీత్ మైండ్ గేమ్ ఉంది. మ్యాచ్ మధ్యలో జట్టు చాలా ప్రెషర్లో ఉన్నప్పుడు తానే క్రీజ్లో నిలబడి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడింది క్యాప్టెన్ హర్మన్ కౌర్. తర్వాత బౌలింగ్లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక టిపికల్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే

షఫాలి వర్మకి బౌలింగ్ ఇవ్వడం. ఆ నిర్ణయమే మ్యాచ్ని మలుపు తిప్పిందని చెప్పాలి. ఫస్ట్ షఫాలికి బౌలింగ్ ఇవ్వగానే చాలామంది అసలు ఏం చేస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ అనుకున్నారు. కానీ షఫాలి 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ని భారత్ వైపు తిప్పింది. అంత క్రేజీగా కూడా ఆలోచించగల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అన్నమాట. 52 పరుగుల తేడాతో భారత్ గెలిచింది ఆ మ్యాచ్, వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది. ఆ మ్యాచ్ విక్టరీ తర్వాత సోషల్ మీడియాలో హర్మన్ కౌర్

తో భారత్ గెలిచింది ఆ మ్యాచ్, వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది. ఆ మ్యాచ్ విక్టరీ తర్వాత సోషల్ మీడియాలో హర్మన్ కౌర్ పంచుకున్న ఒక ఫోటో బాగా వైరల్ అయింది. మీకు గుర్తుంటే ఆమె ధరించిన ఒక టీషర్ట్ మీద క్రికెట్ ఈజ్ నాట్ ఎ జెంటిల్మెన్స్ గేమ్, ఇట్స్ ఎవ్రీవన్స్ గేమ్ అని రాసింది. పురుషుల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో కూడా భారత మహిళా ఆటగాళ్ళు శ్రమకి అద్దం పట్టే చిత్రం అది. అందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అసలు ఉమెన్ క్రికెట్ని పట్టించుకొని చాలామంది ఈ మధ్య కాలంలో మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, అది ఏ గేమైనా సరే అని నిరూపించారు మన మహిళా క్రికెట్ జట్టు. అండ్ ఆ క్షణాలు ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ మనకు గూస్ బంప్స్ వస్తాయి కదా. 2025 ఉమెన్ వరల్డ్ కప్ నవీ ముంబైలో జరిగింది. ఎస్, ఆ ఫీల్ అలాగే ఉంచుతూ మరొక మంచి సాంగ్ వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ట్యాగోర్ సినిమా నుంచి మణిశర్మ గారి కంపోజిషన్లో చంద్రబోస్ సాహిత్యం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

மதுரிமா. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తన సక్సెస్ స్టోరీ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి ఎంతవరకు ఎదిగింది ఆమె, కేవలం స్పాన్ ఆఫ్ 7-8 ఇయర్స్లో ఉన్నది. హర్మన్ ప్రీత్ కౌర్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 120+. 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 171 పరుగులు. ఇప్పటికీ టిల్ డేట్ ప్రపంచ మహిళా క్రికెట్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ఆమె కేవలం ప్లేయర్ కాదు, సింబల్ ఆఫ్ చేంజ్ అని చెప్పొచ్చు. జట్టులో ఆమె ప్లేయర్ మాత్రమే కాదు, ఒక కుటుంబం లాంటి నాయకురాలు. ప్రతి ప్లేయర్ మనస్సు చదవగలిగే మానసిక బలం హర్మన్ ప్రీత్ కౌర్ది. 2022 ఫైనల్ తర్వాత హర్మన్ కౌర్ చెప్పిన మాట గుర్తుందా? మేము మెడల్ మిస్ అయ్యాం కానీ లక్ష్యాన్ని కాదు అని. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ మీద వాళ్ళకి అలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వగలరు చెప్పండి. అదే ఆమె ధైర్యం. ఆమె చేసే ప్రాక్టీస్ కూడా ప్రస్తుత జెన్జీని ఊపేస్తోంది, క్రికెట్ మీదకి వాళ్ళ ఇంట్రెస్ట్ని పెంచేస్తోంది. డ్రోన్ వీడియోస్ కానీ, 3D షార్ట్స్ అనాలిసిస్ కానీ, వర్చువల్ విజన్ టూల్స్, ఫిట్నెస్లో ఆమె పురుష ఆటగాళ్ల కంటే బెటర్గా ఉందంట క్రికెట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఎంత గొప్ప విషయం కదా.

0: తొలి ప్రేమ సినిమా నుంచి దేవా కంపోజిషన్లో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అవుతోంది స్టూడియో క్లాక్ లో శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ అండ్ ఆమె వ్యూహాలు ఎలా ఉంటాయి. ఆమె ఒకసారి ఫిక్స్ అయితే మ్యాచ్ గెలిచి తీరాల్సిందే అన్న ఉక్కు సంకల్పం హర్మన్ ప్రీత్ కౌర్ది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రయాణం పంజాబ్లోని మోగాలో మొదలై, మోగా అనేది ఒక మారుమూల గ్రామం, చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు ప్రపంచమంతా ఆగి చూస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ని. ఎంతోమంది మహిళలకు ఇప్పుడు ఆమె ఒక ఇన్స్పిరేషన్. సరే, ప్రతి వాళ్ల లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్ అనేది దానికి షార్ట్ కట్ లేదు. ఖచ్చితంగా మంచి ఫేజ్ ఉంటుంది, చెడు ఫేజ్ ఉంటుంది. హర్మన్ ప్రీత్ కౌర్ లైఫ్లో కెరీర్లో కూడా అలాంటి ఫేజ్ని దాటుకునే వచ్చింది. తను కూడా ఒక డార్క్ ఫేస్ చేసింది మధ్యలో, బట్ అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. సక్సెస్తో వాటన్నింటినీ వెనక్కి నెట్టేసింది కాబట్టి ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఒక ఇన్స్పిరేషన్గా మారింది. అయితే యాక్చువల్గా హర్మన్ ప్రీత్ కౌర్ తండ్రి హాకీ ఆటగాడు, కానీ తన కూతురు చేతిలో మాత్రం క్రికెట్ బ్యాట్ పెట్టారు ఆయన. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. బ్యాట్ బాట అయిందన్నమాట. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. హర్మన్ ప్రీత్ కౌర్ పేరు సైలెంట్గా ఉంటుంది, కానీ ప్రతిసారి ఆ పేరు పలికినప్పుడు భారత క్రికెట్ గర్వంతో తలెత్తుకుంటుంది. ప్రజెంట్ ఆమె టార్గెట్ T20 వరల్డ్ కప్. కౌర్ అంటే కరేజ్. హర్మన్ ప్రీత్ కౌర్ గెలిచింది బౌండరీలు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి హృదయం. అందుకే మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే హర్మన్ ప్రీత్ కౌర్కి. ఇది ఈనాటి శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

ఇవాల్టి షోలో మనం విన్న ఆ చివరి పాట నువ్వొస్తావని సినిమాలోది. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, పోతుల రవికిరణ్ సాహిత్యం, రాజేష్ సుజాత పాడిన పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: हमारे पास मन्नत खान, समारा खान, मोहम्मद अंजान, सैफ अली, कमाल खान, मरियम बानो और मोहम्मद अली. आपकी पसंद का ये गाना सुनिए.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:02:48. మరి కాసేపట్లో ఛాయ్తో హాయ్ కబర్లు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చాయ్తో హాయ్ గబుర్లు కార్యక్రమానికి స్వాగతం. మరి చాయ్ అంటే ఎంత ఎమోషన్ తెలుసా? హ్యాపీగా ఉన్నా, మూడ్ బాగాలేకపోయినా, నలుగురు కలిసినా, సోలోగా ఉన్నా, ఇంకా చెప్పాలంటే అసలు సందర్భమే అవసరం లేదు. ఆ మాటకు వస్తే అది తాగడానికే కారణాలు కూడా వెతుక్కుంటా ఉంటాం. అది చాయ్కున్న స్పెషాలిటీ. మరి చాయ్ తాగుతూ ఇవాళ కొన్ని సరదాగా, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ గా, అన్ని కలిపి ఇన్ఫోటైన్మెంట్ పక్కగా ఉండేలా చూసుకోవడానికి నేను వచ్చేసాను చాయ్తో హాయ్ కబుర్లు అనుకుంటూ. మరి ఇక మొదలెడదామా?

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి అప్పట్లో జూన్ నెల వస్తోందంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి కదా బాబోయ్. అసలు కొత్త పుస్తకాల వాసన బాగున్నా ఆ స్కూల్ బెల్ సౌండ్ వినాల్సి వస్తుందని భయపడేవాళ్ళం. కానీ కాలం మారింది బాస్. స్టూడెంట్స్ నుండి పేరెంట్స్ అయ్యారు చాలా మంది. వాళ్లే ఇప్పుడు ఆ జూన్ నెల కోసం ఆ స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారా, ఈ పిల్లల్ని ఎప్పుడు స్కూల్ బస్ ఎక్కిస్తామా అని పాపం కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తుంటారంట. అవునా కాదా, నిజం చెప్పండి. నిజమైతే వాట్సాప్ కూడా చేయొచ్చు రైట్. మరి ఇంకా దాని గురించి వేరే విషయాలు కూడా ఉన్నాయి, తప్పకుండా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

రైట్. ఓ జస్ గంభీర అంటూ ఓజీ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకున్న దానికి కంటిన్యూషన్ అనమాట. ఏంటి పాప పిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అంటారా? నిజం చెప్పండి, ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు మనకి చూపించిన సినిమా అంతా ఇంత కాదు కదా. ఇంట్లో గోడలకి రంగులు మారుంటాయి, టీవీ రిమోట్ కోసం యుద్ధాలు జరిగి ఉంటాయి, ఒకటా రెండా ఎన్ని సంఘటనలు అమ్మో తలుచుకుంటేనే అసలు. అందుకే ఎప్పుడెప్పుడు జూన్ వస్తుందా అని చెప్పేసి, అంటే జూన్ గురించి అంటే పేరెంట్స్ కి భయం అన్నమాట అప్పట్లో. కానీ ఇప్పుడు అదే జూన్ అంటే ఒక పెద్ద రిలీఫ్ కదా. మళ్ళీ ఎందుకు రంజిత్ గుర్తు చేస్తావు, ఇప్పుడు మళ్ళీ నేను ఛాయ్ తాగాల్సి వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. ఏం కాదు, మీరు అలా ఛాయ్ సిప్ చేసి రండి, ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మనందరి కోసం. దేత్తడి దేత్తడి అంటూ దూకుడు సినిమా నుండి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జు రంజిత్. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేలో ఏమైనా ఉన్నాయా తెలుసుకుందామా? May 30th, 2026 క్యాలెండర్లో ఒక నార్మల్ డే కావచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో ఇది ఒక స్పెషల్ డే. ఈరోజు వరల్డ్ ఎంఎస్ డే. ఎంఎస్ఆ ఎంఎస్ అంటే అనిపిస్తుందా మీకు కూడా? సో మల్టిపుల్ స్కెరోలిసిస్ అనమాట. సో మన బాడీలో ఒక పక్క వైరింగ్ సిస్టమ్ ఉంటుంది తెలుసు కదా, అదేనండి నాడీ వ్యవస్థ. మన మెదడు చెప్పే మాటని శరీర భాగాలకి చేరవేసే నరాల చుట్టూ మైలిన్ అనే ఒక ప్రొటెక్టింగ్ లేయర్ ఉంటుందంట. కానీ ఈ వ్యాధి వచ్చిన వారిలో వారి సొంత రోగ నిరోధక వ్యవస్థే పొరపాటున ఆ ప్రొటెక్టింగ్ లేయర్ మీద దాడి చేస్తుందంట. సో దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సో మరి నెంబర్ విన్న తర్వాత చాయ్తో హాయ్ కబుర్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం తెలుసు కదా, ఇవాళ వరల్డ్ ఎంఎస్డి అని చెప్పి చెప్పాను కదా. సో ఆ ప్రొటెక్టింగ్ లేయర్ మీద దాడి చేయడం వల్ల మెదడు నుండి మన బాడీకి వెళ్లే సిగ్నల్స్ కట్ అవుతాయంట. దానివల్ల విపరీతమైన అలసట, కాళ్ళ చేతులు తిమ్మిరెక్కడం, చూపు మసకబడడం, చివరికి నడవడానికి కూడా ఇబ్బంది పడడం లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంట అది వచ్చిన వాళ్ళు. సో ఈ సంవత్సరం ఎంఎస్ అంటే ఈ ఎంఎస్ వరల్డ్ ఎంఎస్డే ఉంది కదా, దీనికి మై ఎంఎస్ డయాగ్నోసిస్ అంటే నా ఎంఎస్ నిర్ధారణ అనే థీమ్తో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ డిజీజెస్ని కరెక్ట్ టైంలో గుర్తించడమే పెద్ద సవాల్గా మారిందంట. ఎవరైనా ఈ లక్షణాలతో ఉంటే అవగాహన కల్పించి వారిలో ధైర్యాన్ని నింపుదాం. అంటే కొన్నిసార్లు మనకి తెలిసిన డిజీజెస్ వింటేనే భయం వేస్తుంటుంది, లేదంటే అమ్మో ఆ దాని ఏమంటారు సిమ్టమ్స్ అలా ఉంటాయా ఇలా ఉంటాయా అని చెప్పి ఫీల్ అవుతూ భయపడుతూ ఉంటాం అనమాట. మరి ఇంకా ఇలాంటి తెలియనివి ఇంకా ఎన్నో ఉంటాయి కదా, మరి ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. అలాగే అలాంటి వాళ్ళు ఏమైనా మన చుట్టూ ఉంటే వాళ్ళని డెఫినెట్ గా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళని సపోర్టివ్ గా ఉండాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి కదా. సో స్టే హెల్తీ, బీ హెల్తీ అండ్ స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

టుడే క్లాక్ లో 5:32:03 అవుతుంది. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. సో అయితే మనకి మాస్ మహారాజ్ అనగానే రవితేజ గుర్తొస్తుంది కదా. మరి రవితేజ అంత మంచి మాస్ కంటెంట్ తో సినిమాలు తీస్తారు కాబట్టి అలా పేరు వచ్చేసింది అనమాట ప్రిఫిక్స్. సో అయితే ఇప్పుడు రవితేజ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా, డైరెక్టర్ శివ నిర్వాణ తీస్తున్న మూవీ పేరు వచ్చేసి మనందరికి తెలిసిందే, మోస్ట్ అవైటెడ్ డివోషనల్ కమ్ ఎమోషనల్ డ్రామా ఇరుముడి. అయితే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారంట. అండ్ ఇంకా మంచి బజ్ ని కూడా మొదటి నుండి సెట్ చేసుకుంటుంది ఈ మూవీ. అండ్ ఇంకా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా నడుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఒక ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ కూడా త్వరలో రానున్నట్టు మనకి కన్ఫర్మ్ అయిందనమాట. ఏంటి అంటే ఈ సినిమా సంబంధించిన గ్లింప్స్ ని ఆ సినిమా మేకర్స్ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారంట. అయితే ఏదో గ్లింప్స్ నార్మల్ గా అలా ఉంటది ఇలా ఉంటది అని కాకుండా ఈ సినిమాలో హీరో రవితేజ గారి నుంచి ఒక ఊహించని సర్ప్రైజ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. అయితే ఈ లుక్ తో పాటు ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇందులో అసలు ఎవ్వరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయట. అండ్ ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రవితేజ నుంచి ఈసారి గట్టి కమ్బ్యాక్ నే ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. మరి జీవి ప్రకాష్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక మంచి సెన్సేషనల్ ఆల్బమ్ ఇస్తున్నారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన ఏమంటారు ఆల్బమ్స్ మనందరికీ తెలిసిందే కదా. సో ఇది కూడా డెఫినెట్ గా అటు డివోషనల్ గా అండ్ ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అవుతుందనే అనుకుందాం. ప్రస్తుతానికైతే ఇది ఈ ఇరుముడి సినిమాకి సంబంధించిన క్రేజీ సర్ప్రైజ్ అప్డేట్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు కదా. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మర్చిపోకుండా మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మొన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఒక విచిత్రం జరిగింది. సో అదే కనిపించిందని చెప్పుకోవచ్చు కూడా. అదే రెడీమేడ్ సాంబార్ కిట్. అవును, మీరు విన్నది నిజమే. అందులో సాంబార్కి కావలసిన మునక్కాయలు, సోరకాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి ఎట్సెట్రా అన్ని ముక్కలుగా కోసి ఒక ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారనమాట. అంటే మనం జనరల్గా ఏం చేస్తాం, సాంబార్ ప్లాన్ ఉంటే ఇంట్లో ముందు రోజు లేకపోతే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవో వాటన్నింటి మన చేతుల్లో నీట్గా కడిగి ముక్కలు చేసి అంటే ఇలా చేసుకునే వాళ్ళం కదా. మరి ఇప్పుడు మన చేతులతో కడిగి ముక్కలు చేసే ఓపిక కూడా మనకు లేకుండా పోతుందా? ఈ మాల్స్, మార్ట్స్ మనల్ని అంతలా బద్ధకస్తులుగా మార్చేస్తున్నాయా అని మీకు కూడా అనిపించింది కదా. అవునులేండి, ఎందుకంటే అసలే టైం లేని ఎంప్లాయీస్కి ఇది ఒక రకంగా హెల్ప్ఫుల్గానే ఉండొచ్చు. కానీ అవి ఎప్పుడు కోసారో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూడా తెలియదు కదా. అయినా మన చేతులతో మనం కరెక్ట్గా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకొని వాటిని నీట్గా కడుక్కొని వంట చేసుకుంటే ఆ తృప్తే వేరు. ఏమంటారు?

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: 5:43:39 దాటి టైం అలా ముందుకు వెళ్తుంది, మన షో కూడా ముందుకు వెళ్తుంది. మంచి మంచి పాటలు వినుకుంటూ రైట్ చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి ఇప్పుడు మనం ఆలూభాయ్ గురించి మాట్లాడుకోవాల్సిందే, ఎందుకంటే ఇవాళ ఆలూభాయ్ బర్త్డే. ఎంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా చెప్తా, ఇవాళ అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం. అరే ఆలూకి కూడా ఒక రోజు ఉంటుందా అని ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా తినే ఆహారాల్లో మన ఆలూ మూడో స్థానంలో ఉందంట. ఐక్యరాజ్య సమితి కూడా ఆలూ రేంజ్ ఏంటో తెలిసి స్పెషల్గా ఒక రోజుని డిక్లేర్ చేసింది. అసలు దీని హిస్టరీ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు తెలుసా. ఈ ఆలూ మన దేశానికి కాదు, దాదాపు 8,000 సంవత్సరాల క్రింద దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో పుట్టి అక్కడి నుండి ట్రావెల్ చేస్తూ చేస్తూ వచ్చి మన కిచెన్లోకి వచ్చి కింగ్ అయిందనమాట. అంటే ఆలూ సమోసా, ఆలూ పరోటా, ఫ్రెంచ్ ఫ్రైస్ అబ్బో మామూలు రేంజ్ కాదు. ఎందుకంటే ఏ వంటకం తీసుకున్నా, ఏ హోటల్కి వెళ్ళినా, లొకేషన్ ఏదైనా సరే, ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఆలూ సమోసా కానీ, ఆలూ పరాటా కానీ ఉండాల్సిందే కదా. ఈ సంవత్సరం 2026 థీమ్ కూడా ఉంది, దానికి సంబంధించి ఏంటో తెలుసా, బంగాళాదుంపలు ఎక్కడ పండుతాయో అక్కడ జీవనోపాధి వృద్ధి చెందుతుంది అని. నిజమే కదా, ఎందుకంటే ప్రతి డే మామూలుగా మనం ఇక్కడ ఇప్పుడు చాయ్తో హాయ్ కబుర్లు అంటున్నాం, చాయ్తో సమోసా అనుకోండి, ఆ సమోసాలో ఉండేది ఆనియన్స్ కొన్ని కొన్ని చోట్ల ఉండొచ్చు, ఆ ఆనియన్ సమోసాతో పాటు ఆలూ సమోసా చాలా ఫేమస్ కదా, ఆ రెండింటి కాంబో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. సో చైనా తర్వాత అత్యధికంగా

బంగాళాదుంపలు పండించే దేశం మనదే అన్నమాట. సో అందుకే పేద ధనిక అనే భేదం లేకుండా అందరి ఆకలి తీర్చే అద్భుతమైన పంట బంగాళాదుంప. అదే స్వీట్గా షార్ట్గా మనం పిలుచుకుంటామే ఆలు అని. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆలు గురించి చాలానే మాట్లాడుకోవచ్చు. సో అందుకే మనం దేన్ని కూడా అంటే లైఫ్లో అంత చిన్న చూపు చూడొద్దు అంటారు కదా. సో ఆలు బంగాళాదుంప ఫ్రై కానీ ఈజీగా అంటే రూమ్లో ఉండేవాళ్ళు చిన్న అంటే సోలుగా ఉండేవాళ్ళు ఈజీగా కావాలనుకోలే లేదంటే పప్పులో అంచు పెట్టుకోవడానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట ఆలు గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆలు ఆన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో. ఓకే, ఇంకా మంచి మంచి పాటలు వింటూనే ఉందాం. మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క అన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పెరడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ వేడుకలను ఉదయం 8:30 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సముదాయానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పలు జిల్లాల్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ఈ మాక్ పార్లమెంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనగామ, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15న జీవో నెంబర్ 679 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ మొదటిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. జూన్ 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల విద్య, వివాహానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా 0 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో సుకన్య సమృద్ది ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ది యోజన పథకం గురించి ఏటూరు నగరం తపాలా కార్యాలయం పోస్టు మాస్టర్ గోపికృష్ణ ఆకాశవాణికి వివరించారు.

0: ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అన్నది చిన్నపిల్లలు ఆడపిల్లలు అయిన వాళ్ళు 0 నుంచి 10 ఇయర్స్ లో పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది స్కీమ్. రేపటి తరం కోసం ఆడపిల్లలకి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి స్కీమ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశంగా ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో 30 DEO పోస్టులను ఖాళీగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు, డీఏలు, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. కొంగర కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, అమ్మకు అక్షరమాల కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గర్భధారణ దశ నుంచి 3 ఏళ్ల వయసు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని సీతక్క తెలిపారు. వచ్చే 5 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొదటి రోజు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి భారీ మార్పు ఉండదు. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్లో దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ,
2: రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా. నెల రోజుల నుంచి కళ్ళల్లో ధాన్యం ఉన్నా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైస్ మిల్లర్లు గాని, కమిషన్ ఏజెంట్లు గాని, ప్రభుత్వం సమాధానం లేవని, పంచులు లేవని, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు ఏ ప్రభుత్వానికైనా ప్రతి సంవత్సరం ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ చేయలేదు? కేంద్ర ప్రభుత్వం చాలా ప్రజలతో నిధులిచ్చింది. మండలానికి గిడ్డంగి కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ గిడ్డంగులు కూడా నిర్మాణం కాలేకపోయినాయి. ఆ గిడ్డంగులు నిర్మాణం చేసుకుంటే
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్దికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని జనగామ జిల్లా వైద్య

0: అధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:20:30.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో 6:21:35 అవుతుంది. ఇప్పుడు కొన్ని సూపర్ హిట్ నంబర్స్ విందాం. మొదటగా నారి నారి నడమ మురారి సినిమా నుండి హరిచరణ్ పాడిన భల్లే భల్లే అనే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజిషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ నంబర్ వినేద్దాం. స్టేడియం

సూపర్ హిట్ నెంబర్ తర్వాత నెక్స్ట్ వచ్చేస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి రామ్ మిర్యాల పాడిన కాలరేతర్ అనే ఈ పాటని కాసర్ల శ్యామ్ రాశారు. కంపోజింగ్ ఎవరో తెలుసు కదా, డిఎస్పీ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడే క్లాక్ లో 6:31:39 అవుతుంది. లేటెస్ట్ సూపర్ హిట్ నేమ్స్ వింటాను కదా, మరి తర్వాతి సాంగ్ రీసెంట్ గా అంటే మనకి జనవరి లో వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ మన శంకర్ వరప్రసాద్ సినిమా నుండి ఉదిత్ నారాయణ్ అండ్ శ్వేతా మోహన్ పాడిన మీసాల పిల్ల మనందరికి ఫేవరెట్ కదా, ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అండ్ చాట్ బాటర్ లాగా మనకి ఉండిపోయింది. సో మరి భాస్కర్ భట్ల రవికుమార్ గారు రాశారు, బీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: 6:36 అవుతుంది స్టూడీ క్లాక్ లో. నెక్స్ట్ మనకి రాజాసాబ్ సినిమాలో సంజిత్ హెగ్డే అండ్ బ్లేజ్ పాడిన సాంగ్ రామజోగేష్ శాస్త్రి రాశారు. థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ సాంగ్ రెవెల్ సాబ్ అంటూ మా అందరి కోసం వచ్చేస్తోంది స్టేడియం.
2: He got flow, we got style. Making move with a smile.

0: మీరింతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి
1: ఆకాశవాణి వివిధ భారతి.

0: స్టూడియో క్లాక్ లో 6:51 అండ్ 11 సెకండ్స్ అవుతుంది. సూపర్ హిట్ అండ్ పాపులర్ సాంగ్స్ వింటున్నాం మనం ఇప్పుడు. మరి మొదట వస్తున్న సాంగ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుండి మెర్విన్ సోలమన్ అండ్ సతీయామిని పాడిన చిన్ని గుండెలో. ఈ పాట ఎంత ఫేమ్ అయిందంటే చిన్న చిన్న పిల్లల నుంచి అందరు ఈ పాటకి డాన్సులు చేయడం లేకపోతే వాటిని అంటే ఆ సాంగ్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో కృష్ణకాంత్ రాసిన ఈ పాటని వివేక్ మెర్విన్ కంపోజ్ చేశారు. మరి ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. స్టేడియం
1: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

రైట్, సో ప్రిట్ నెంబర్ విన్నాం కదా. తర్వాత సాంగ్ కుబేరా సినిమా నుండి పిప్పి డుండుమ్ అంటూ వచ్చేస్తోంది. ఇంద్రవతి చౌహాన్ పాడిన సాంగ్, అలాగే చైతన్య పింగిల్ రాశారు, దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: Dum-dum-dum.
1: నెక్స్ట్ వస్తున్న సూపర్ హిట్ పాపులర్ సాంగ్ వయ్యారి వయ్యారి అంటూ యశ్వంత్ నాగ్ అండ్ సింధూజ శ్రీనివాసన్ పాడిన సాంగ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ నుండి. సనారే రాశారు, అలాగే సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజర్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్

0: ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్టపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్టపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహుం పరిశ్రమను

0: సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: म्यांमार अध्यक्षुडु यू मिन आंग ह्लैंग 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్లో భారత జంట జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ రావు గారు అందించే విషయాలు వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు శ్రీ వేముల గౌరీశంకర్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ముఖ్యంగా 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తుంది, ఏ ఏ ఫీల్డ్స్లో, అది ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, హెల్త్ రంగం కావచ్చు, ఎలాంటి వారికి ఎలాంటి పరిరక్షణ ఇవ్వబడింది అనే విషయాలు తెలియజేస్తారా?
1: అలాగే మీకు, మనకు భారతదేశము గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. సో వ్యవసాయం చేసి వ్యవసాయదారులు కూడా ఈ వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వాళ్ళు కూడా వినియోగదారులు ఇస్తారండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో రైతులు ఆరోపణ ఏంటంటే, మేము కొన్న విత్తనాలు సరిగా లేదు, అది కల్తీ విత్తనాల వల్ల మాకు పంట నష్టం జరిగిందని చెప్పేసి చాలా కేసులు రావటం జరుగుతుంది. నేనే దాదాపు 100 కేసులు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సహజంగా ఏంటంటే వీళ్ళు కొన్ని లోపాలు జరుగుతుంటాయి, రైతులకి అంత అవగాహన ఉండదు కాబట్టి. ఈ నష్టం జరిగిన తర్వాత లాస్ట్లో వచ్చి కోర్టుకు వచ్చి కందుమూరు కమిషన్కి వచ్చేసి న్యాయం అడుగుతుంటారు. ఇప్పుడు రైతులు సాధారణంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమైనా కొంటే వాళ్ళు బిల్లు తీసుకోండి, బిల్లు తీసుకుని జాగ్రత్త పరచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు వేస్తే, సపోజ్ ఉదాహరణకు మనం పత్తి విత్తనాలు వేసారనుకుందాం, పత్తి విత్తనాలు ఏ విత్తనాలు వేసినప్పుడు ముందు మొలకెత్తుతుంది, దాన్ని జర్మినేషన్ అంటారు. చాలా సందర్భాల్లో జర్మినేషన్ సరిగా రాదు, కొన్ని కంపెనీస్ 90% 95% దాకా వస్తాయి, కానీ 70% 60% 50% అంటే మొలకెత్తడం తక్కువ ఉంటే ఇమీడియట్గా అప్పుడే మనకు కంప్లైంట్ ఇవ్వాలి కంపెనీ వాళ్ళకి కానీ, లేకపోతే అగ్రికల్చర్ అథారిటీస్ ఉంటారు, అగ్రికల్చర్ ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు ఏంటంటే జర్మినేషన్ మొలక బాగా నెత్తుతుంది, తర్వాత గ్రోత్ ఉంటుంది, మొక్కలు పెరగటం, ఆ మొక్కలు గ్రోత్లో కూడా చాలా సందర్భంలో డిఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే మొక్కలు స్టంటర్ గ్రోత్ ఉంటుంది, ఆకులు ముడిచిపోతుంటాయి, కాండాలు సన్నబడిపోతుంటాయి, సో గ్రోత్ సరిగా ఉండదు. చాలా ఇంకో కొన్ని సందర్భాలు అంటే బాగానే ఎదుగుతూ ఉంటుంది చెట్లు, పూలు కూడా పడిపోతుంటాయి. ఇప్పుడు పూలు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కదా పాలినేషన్ అయ్యి తర్వాత కాయలు అవుతాయి, సో ఆ స్టేజ్లో పడిపోతుంటాయి. కాబట్టి ఆ గ్రోత్ సరిగా లేకపోయినా ఆ స్టేజ్లో కానీ, తర్వాత పూలు పిందెలు వచ్చే టైంలో కూడా చాలా పడిపోతుంటాయి. ఆ సందర్భంలో కూడా మనము అప్రాపరేట్ టైంలోనే మనము టైం వేస్ట్ కాకుండా మన అగ్రికల్చర్ అథారిటీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారండి. ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ ఫిజికల్గా ఏ విధంగా ఉంది, తర్వాత దాని లోపం ఏమిటి అది ట్రై చేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు గ్రోత్ బాగానే ఉంటుంది. సపోజ్ మనకు వరి వేస్తాం అనుకోండి, వరి ఒక రకం వరి వేస్తే 3-4 సీడ్స్ కలిసి ఉంటుంది, దాంట్లో విత్తనాలు ప్యాడీలో 3-4 ప్యాడీలు కలిసి వస్తాయి, అప్పుడు అన్ని ఒకేసారి పంటకు రావు, ఒకటి ముందు వస్తుంది ఒకటి వెనక వస్తుంది. సో ఒకటి వెరైటీ ఉంటుంది, ఇంకో అడ్మిక్స్డ్ ఉంటుంది, దాన్ని 3-4 వెరైటీస్ కలిసి ఉంటాయి ప్యాడీలో, సో ఒకటే టైం రాదు. కాబట్టి ఈ సందర్భాలు ఎప్పుడైతే మనం ఆ లోపాన్ని కానీ మనం కనిపెడతామో మన దృష్టికి వస్తుందో వెంటనే అప్రాపరేట్ టైంలో అథారిటీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే కూరగాయలు ఉంటాయి, మనకు ఫ్లవర్స్ ఉంటాయి, వ్యవసాయానికైతే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు, అదేవిధంగా ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అప్రాపరేట్ టైంలో కంప్లైంట్ ఇవ్వాలి. అదేవిధంగా కంపెనీస్ దృష్టి కూడా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అధికారులు వచ్చి ఆ కంపెనీ వాళ్ళకి నోటీస్ జారీ చేసి వాళ్ళ సమక్షంలో ఈ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఫిజికల్గా గ్రోత్ అసలు జర్మినేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉన్నది, పూలు కానీ ఏమైనా పడిపోతున్నాయా, లేకపోతే ఈల్డ్ ఎంత వచ్చింది. ఒక్కసారి సపోజ్ ఒక పత్తి విత్తనాలు అనుకోండి, వాడు క్వింటాల్కి ఒక ఎకరానికి 20 క్వింటాల్స్ వస్తాయని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, దాంట్లో రాస్తారు, ఇక 2-3 వస్తుంది ఆగిపోతాయి. సో మిరప పంట ఉంటుంది, మిరప వేస్తే 3-4 సార్లు పికింగ్ చేస్తారు, పంట తీసుకుంటారు, అది కూడా తక్కువ వస్తుంది. అప్రాపరేటివ్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తారు. అవసరం అనుకుంటే ఈ శాంపుల్స్ తీసుకుని లీవ్స్ కానీ అంటే ఆకులు ఉంటాయి కదా వాటిని తీసుకొని, సీడ్స్ మిగిలిపోతే ఆ సీడ్స్ కొన్ని తీసుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీకి పంపించేసి, లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి రకరకాల రైస్ రీసెర్చ్ సెంటర్స్ కానీ రకరకాల వాటికి అథారిటీ ఉంటాయి రీసెర్చ్ సెంటర్స్కి పంపించి వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఈ జర్మినేషన్లో ఎంత జెనటిక్ ప్యూరిటీ ఉందా సరిగా లేదా, లేకపోతే జర్మినేషన్ తక్కువ ఉందా, ఏ తక్కువ ఉంది, ఎందుకు తప్పు వచ్చింది, ఎందుకు నష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇస్తారు సార్. సో అది సైంటిఫిక్గా మనకి ఎవిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా కన్జూమర్ ఫారం కొందరు డైరెక్ట్గా వెళ్తారు కేసులు, అది క్రాప్ ఉన్నప్పుడే కన్జూమర్ ఫారం వెళ్ళాలి. క్రాప్ అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత, చెట్లు పీకేసిన తర్వాత పోతే కష్టమవుతుంది.

0: అప్పుడు అవసరం ఉంటే అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు, అవసరమైతే ఒక సైంటిస్ట్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఎంత ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నది, ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా లేవా, పంటలు ఉందా లేదా, అన్ని చూసి రిపోర్టు ఆ ప్లాంట్స్ ఉన్నప్పుడే ఇన్స్పెక్షన్ చేస్తే దాని బేసిస్కు రిపోర్ట్ ఇస్తారు. అది సైంటిఫిక్గా ఉంటే 100% వినియోగదారులు ఈ రైతులు నష్టపరిచిన తప్పనిసరిగా పొందడానికి అవకాశం ఉంటుంది.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు రైతు ఏ స్థాయిలో పంట ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ తేడాని కానీ గమనించి అప్పుడే వెంటనే ఫిర్యాదు చేస్తే డెఫినెట్ గా చట్టం ప్రకారం ఏ లాభం జరగాలో ఆ లాభం జరగాలి, చివరి వరకు వేచి చూడొద్దని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రైతులతో పాటు ముఖ్యంగా ఇటీవల ఎక్కువగా వింటున్నాం, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా గానీ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా గానీ చాలా మంది తీసుకోవడానికైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, కానీ క్లెయిమ్ ఇచ్చే విషయంలో క్లెయిమ్ తిరస్కరించబడ్డము, మా క్లెయిమ్ రిజెక్ట్ అయిందని నష్టపోయామని చెప్పడము, అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా చాలా మంది నష్టపోతుంటారు, మరి అలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చుంటారు?
0: సో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారు అయితే అండి, మనకు కందుమూరు ప్రొటెక్షన్ యాక్ట్ లో సేవలోని నిర్వచనం ఇచ్చారు, దానికి ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక సేవ కిందకు వస్తుంది. సో దీంట్లో ఇన్సూరెన్స్ అనేది దాంట్లో రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తారు. మనకు జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా మనకు మన వాహనాలకి టూ వీలర్ కావచ్చు, కార్ కావచ్చు, రకరకాల మోటార్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్కి ఫైర్ పాలసీస్ ఇస్తారు. అలాగే మనకు రైతులు కొందరు ఏంటంటే ఫిష్ పాండ్స్ ఇస్తారు, ఆక్వాకల్చర్ పాలసీస్ ఇస్తారు, అలా రకరకాల పాలసీస్ ఇస్తారు. సో మనకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మోటార్ రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయి లేకపోతే దాంట్లో కాళ్ళు చెరిగితే ఆ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇచ్చే ఇన్సూరెన్స్ మటుకు రాదు. అది కాకుండా మిగతా అన్ని పాలసీస్ దీంట్లో వస్తాయి. అదేవిధంగా మనకు హెల్త్ పాలసీస్, మెడిక్లెయిమ్ పాలసీస్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ యజమాని ఈ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికి సంబంధించి ఆ యజమాని పాలసీ తీసుకుంటారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి, అలాగే కొన్ని జనతా పాలసీస్ ఉంటాయి. జనతా పాలసీ అంటే మనం 1,000 రూపాయలు 100 రూపాయలు కడితే ఒకటేసారి కట్టచ్చు. అలాగే కొంతమంది ఇప్పుడు బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ SBI అకౌంట్లో ఉంటుంది, వాళ్ళకి SBI అకౌంట్ హోల్డర్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సపోజ్ ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఆయనకి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అవి కూడా ఎన్ని రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ అని తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు అవుతాడు. చాలా సందర్భం మనకు ఉదాహరణ మీకు రెండు రకాల కేటగిరీ చేయొచ్చు, ఈ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఏజెంట్స్ మన ఎంటబడతారు. ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫార్మ్ ఉంటుంది, పాలసీ తీసుకునే ముందు ప్రపోజల్ ఫార్మ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రపోజల్ ఫార్మ్ లో దాదాపు చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న క్లాజెస్ ఉంటాయి, అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి. దాదాపు 99% ఎవరు చదవలేరు, చదివిన కానీ మనకు అర్థం కాదు, అంత మైన్యూట్ క్లాజెస్ ఉంటాయి. అది మీరు సంతకం చేసిన సార్ మేము ఫిలప్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కొన్ని, ఎన్ని పళ్ళు ఉండి పళ్ళు ఊడిపోయినా ఉంటుంది, లేదా లేడీస్ అనుకోండి ప్రెగ్నెంట్ లేడీ అని ఉంటుంది, లేకపోతే మెడికల్ హిస్టరీ గతంలో ఏమైనా డిసీజ్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు, లేకపోతే ఇంతకుముందు వేరే పాలసీస్ ఏమైనా ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయని అడుగుతారు. ఆ తర్వాత ప్రీవియస్ హెల్త్ కండిషన్స్ అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్, ఎన్ని రకరకాలుగా ఉంటాయి. చాలా మందికి ఏం తెలియదు, సార్ మీరు సైన్ చేయని మేము ఫిలప్ చేస్తూ ఉంటారు, అది పాలసీ అయిపోతుంది. ఉదాహరణకి చెప్తాను అనుకోండి, ఇప్పుడు పాలసీ తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న చనిపోతారు, చనిపోతే వైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ పంపిస్తారు, ఇన్వెస్టిగేషన్ పంపించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు ఈ పాలసీ తీసుకోవడానికి ముందు వేరే ఇంకా 2-3 పాలసీస్ ఉన్నాయి, మీరు తీసుకున్నారైనా మాకు చెప్పలేదు కాబట్టి మీరు సప్రెస్ చేశారు కాబట్టి ఈ పాలసీ వ్యాలిడ్గా చాలాదని రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో హెల్త్ సంబంధించిన విషయాలు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు, ఈ ప్రపోజల్ పెట్టేటప్పుడు అంటే పాలసీ కంటే ముందు మనం ప్రపోజల్ ఇవ్వాలి, ప్రపోజల్ ఫిలప్ చేయాలి, అన్ని ఇన్ఫర్మేషన్ పూర్తిగా చేయాలి. మెజారిటీ పాలసీ హోల్డర్స్కి ఎవరు తెలియదు, సింపుల్గా సంతకం చేస్తారు, ఏజెంట్ సంతకం తీసుకుంటారు, ఆ కాలమ్స్ అన్ని చదవరు, చదివిన అర్థం కాదు, మేము ఫిలప్ చేస్తూ ఉంటారు, అయిపోతుంది. ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు, ఈ వైఫ్ ఎవరు ఉంటారు, ఈ చాలా ఇన్వెస్టిగేట్ వచ్చేసి చాలా డీటెయిల్స్ అడుగుతారు, మీ ఇంట్లో ఏమైనా సంబంధించిన ఏ కాగితాలు తీసుకురమని చెప్తారు. చాలా సందర్భాలు ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే గతంలో పాలసీ తీసుకున్నాక ముందు ఈయనకు వేరే జబ్బులు ఉన్నాయి, అది మాకు చెప్పలేదు, చెప్పకుండా పాలసీ తీసుకున్నారు కాబట్టి హౌ టర్మ్స్ అండ్ కండిషన్స్ వైలేట్ చేసి మమ్మల్ని మిస్లీడ్ చేసి ఆ పాలసీ
1: కాబట్టి మీకు
0: ఈ పాలసీ చెల్లదు, ఈ కాంట్రాక్ట్ ఇస్ విషియేటెడ్ అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాలు ఏంటంటే ఇప్పుడు బీపీ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, నవేటిస్ ఈ కాలంలో ఏంటంటే అసలు డిసీజే కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్
1: కరెక్ట్
0: కాబట్టి అది ఒకటి ఉంటుంది. అట్లా చేస్తుంటారు. చాలా సందర్భాలు అసలు పేషెంట్కి తెలియదు, అసలు జబ్బులు ఉన్న సంగతి కూడా ఉండదు, తెలియదు. సపోజ్ మనకు లివర్ డిసీజ్ అనుకోండి, లివర్ డ్యామేజ్ అయితే అది అసలు ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు. ఫర్ లివర్ డ్యామేజ్ కంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కూడా పడుతుంది, మనకు తెలియదు, పేషెంట్ ఉన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి పేషెంట్ తెలియదు, చాలా సందర్భం తెలియదు. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ఈ పేషెంట్కి గతంలో ఏం డిసీజ్ ఉంది, ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ ప్రిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్

0: ఉన్నాయి. డాక్టర్ ఇచ్చిన కేసీటే ఉంది, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉందా, డాక్టర్ అఫిడవిట్ ఏమైనా ఇచ్చాడా, ఇవన్నీ ఉంటేనే దట్ ఇస్ కాల్డ్ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ అంటారు. ఈ ఆధారాలన్నీ ఉంటేనే అది బేస్ చేసుకుని వాళ్ళు రిజెక్ట్ చేయాలి. ఏం లేకుండా సింపుల్ గా డయాబెటీస్ ఉందను అదను బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. సో ఈ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ లేకుండా సింపుల్ గా అజంప్షన్స్ ప్రజెన్స్ మీద వాళ్ళు రిజెక్ట్ చేస్తాను లేదు. వందల వేల కేసులు కన్జూమర్ కోర్టులో వచ్చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా శాలరీ సేవింగ్స్ స్కీమ్ కింద పాలసీ తీసుకుంటారు. అంటే ఏంటి, మీ ఎంప్లాయర్ మన జీతం నుంచి కట్ చేసి ప్రీమియం కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీ పంపిస్తుంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి మన ఎంప్లాయర్కి యజమానికి వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మన దగ్గర ఆథరైజేషన్ లెటర్ తీసుకుంటారు. అంటే ఎంప్లాయీ దగ్గర ఉద్యోగి దగ్గర మా బాసు నా జీతంలో కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీ పంపించవచ్చు అని ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తాం మనం. దాన్ని బేస్ చేసుకుని ప్రతి నెల కూడా ఎంప్లాయర్ డిడక్ట్ చేసి శాలరీ డిడక్ట్ చేసి ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ కంపెనీ పంపించాలి. చాలా సందర్భాల్లో ఈ ప్రీమియం డిడక్ట్ చేయరు, లేకపోతే డిడక్ట్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పంపించరు. ఏదో రకరకాల కారణాలు ఉండొచ్చు, ఎంప్లాయర్ తప్పు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏదో గ్రౌండ్ మీద చనిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది అనుకోండి, చనిపోతారు. చనిపోతే అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి నో గత 6 నెలల నుంచి మాకు ప్రీమియం రావట్లేదు, పాలసీ ల్యాప్స్ అయింది, యాక్సిడెంట్ అయిన చనిపోయిన టైంకి ల్యాప్స్ అయింది కాబట్టి మేము ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయము అని రిజెక్ట్ చేస్తారు. ఇది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మాస్టర్ సర్వెంట్ ఉంటారు. ఇక్కడ మాస్టర్ అంటే ఈ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంప్లాయర్ ఒక సర్వీసెస్ హైర్ చేశారు. సో ఇక్కడ వాళ్ళ ఏజెంట్ కింద లెక్క, మీ ఏజెంట్ మాస్టర్ తప్పు చేస్తే, ఆ ఎంప్లాయర్ తప్పు చేస్తే ఎంప్లాయీ వైఫ్, ఎంప్లాయీ సరే వీళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళు సఫర్ కావడానికి వీలు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మన స్టేట్ కమిషన్లో కూడా దాదాపు 100 కేసులు సెక్రటరీ కాలేజ్ ఎంప్లాయీస్ ఇలా చనిపోతే చాలా 100 కేసులు రిజిగ్నేషన్ చేశారు. అవన్నీ కూడా ఈ శాలరీ సేవింగ్ స్కీమ్ కింద తీసుకున్న వాళ్ళు చనిపోతే ఎంప్లాయర్ ఫాల్ట్ ఉంటే ఈ క్లెయిమ్ డిస్కంటిన్యూ అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది, పాలసీ ల్యాప్స్ అయిపోయింది అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తాను లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందండి. సో ఇలాగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో మెడిక్లెయిమ్ పాలసీస్ కూడా ఇట్లా ఉంటుంది. మెడిక్లెయిమ్ పాలసీలో కూడా ఏంటంటే ప్రీవియస్ డిసీజ్ అంటారు, చాలా సందర్భం తెలియదు వీళ్ళకి. తర్వాత క్యాష్లెస్ ఫెసిలిటీ రిజెక్ట్ చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే మనం మెడిక్లెయిమ్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్ అడ్మిట్ కాగానే ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఉంటారు,
1: కార్డు ఏదో చూపిస్తే
0: వాళ్ళు పట్టి ఏమి ఉంటారు, వాళ్ళు పర్సూ చేస్తారు, చేసి ఒకసారి పర్మిషన్ ఇస్తారు, ఒకసారి రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసి ఇది మీ ఇంటర్వ్యూ కాదు, మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకుని మీరే కట్టుకుని తర్వాత క్లెయిమ్
1: చేసుకుంటారు.
0: సో ఇవి కూడా అన్రీజనబుల్ గా ఉంటుంది చాలా సందర్భాల్లో. ఇలాంటి సందర్భాల్లో అన్రీజనబుల్ గా రిజెక్ట్ చేసే క్లెయిమ్ వాళ్ళకి ఎవిడెన్స్ లేకుండా సింపుల్ గా అజంప్షన్స్ ప్రజంప్షన్స్ మీద ఆధారాలు లేకుండా, డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా, కేషీట్ లేకుండా, డాక్టర్ అఫిడవిట్ లేకుండా, ఆర్ హాస్పిటల్ బిల్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లేకుండా సింపుల్ గా రిజెక్ట్ చేస్తానికి అవకాశం లేదు, చేస్తే తప్పు అని చెప్పేసి మన కన్జూమర్ కమిషన్స్ 100,000 కేసులు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇన్సూరెన్స్ వాటిలో జరుగుతుంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ కూడా చాలా డిలే చేస్తుంటారు, రిజెక్ట్ చేస్తుంటారు. సపోజ్ ఒక వెహికల్ ఉంది అనుకోండి, వెహికల్లో ఎవరో పర్మిటెడ్ లెవెల్ కంటే సపోజ్ ఒక 20 మంది పాల్గొన్న ఒక చిన్న వెహికల్లో 22 మంది ఎక్కారు, ఓవర్ ప్యాసింజర్స్ చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. యాక్సిడెంట్ కూడా ఇద్దరు ఉన్నారు, తర్వాత వీడు హై స్పీడ్లో పోయాడని చెప్పి చేస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న వైలేషన్స్ ఉంటాయి అలాంటి వాటిలో కూడా టోటల్ రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే నాన్ స్టాండర్డ్ బేస్లో 72% మినిమం ఇవ్వాలి, అలా చేసుకోవచ్చు. ఈ ఐఆర్డీఏ గైడ్ లైన్స్ ప్రకారం క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంత టైంలోపు సర్వేని అపాయింట్ చేయాలి, సర్వే కూడా టైం ఉంటుంది, ఎంత టైంలో నువ్వు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటమో రిజెక్ట్ చేయటమో దానికి టైం లిమిట్ పెట్టారు. అది దాటితే డిలే ఉంటే డిలే పీరియడ్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఐఆర్డీఏ గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఫాలో గారు కానప్పుడు మనం కన్జూమర్ కమిషన్లో వేస్తే ఈ గ్రౌండ్స్ మీద మనం ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేస్తానికి అవకాశం ఉంటుంది, నష్టపరిహారం పొందొచ్చు, ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు సార్.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు. నిజంగా వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై అపోహలు సందేహాలు నివృత్తి అయ్యేలాగా చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

0: శ్రీ వేముల గౌరీశంకర్రావు గారు అందించిన విషయాలు విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్ టుడే క్లాక్ లో 7:32 అండ్ 9:10 సెకండ్స్ దాటి ముందుకు వెళ్తోంది. మనందరికీ తెలుసు పాటతో ప్రయాణంలో ఏ సినిమా సాంగ్ వినపోతున్నామంటే గుంతలకడి గుంతలకడి గుమ్మ అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ఇది. యువరాజు సినిమా నుండి వేటూరి గారి సాహిత్యం అలాగే రమణ గోగుల గారి సంగీతంలో వచ్చిన గుంతలకడి గుమ్మ అంటూ వచ్చేస్తున్న ఈ పాటతో మన ఫస్ట్ సాంగ్ విందాం. ఇంకా ఇలాంటి సూపర్ హిట్ నెంబర్స్ రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాక ఇలాంటి సాంగ్స్ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటుంది. మరి ఇంకో నెక్స్ట్ వచ్చేస్తుంది సాంగ్ మనందరి కోసం, ఊర్వశి ఊర్వశి అంటూ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్, రాజశ్రీ గారు రాశారు అండ్ ఏఆర్ రెహమాన్ గారి స్వీయ సంగీత సారథ్యంలో వచ్చిన పాట. సో అప్పటి జ్ఞాపకాలు ఎప్పుడు అంటే 90స్లోనే కాదు, ఇప్పటికీ ఆ పాటలు ఇంకా వినాలని అనిపిస్తుంటుంది. చాలామంది ఏఆర్ రెహమాన్ సాంగ్స్ వినాలనుకున్నప్పుడు లిస్ట్లో ఈ సాంగ్ డెఫినెట్గా పెట్టుకుంటారు. సో మరి లేట్ చేయకుండా వినేద్దాం. ఊర్వశి ఊర్వశి అంటూ వచ్చేస్తున్న ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

ఎస్, 20లో చేయని అల్లర్లు, 60లో చేస్తే ఏం లాభం అంటే దానికి అర్థం ఏ వయసులో చేయాల్సిన పనులు మనం ఆ వయసులో చేయాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే మనం కూడా టైం ఉన్నప్పుడే మనం మన జీవితాన్ని ఆనందంగా గడపాలి, ఆ తర్వాత రిగ్రెట్ అయితే మళ్ళీ ఏం రాదనమాట. సో మరి తర్వాత పాటతో ప్రయాణంలో వస్తున్న పాట వాసు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడిన పాట పాడనా తీయగా అంటూ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వినేద్దాం ఇలాంటి సూపర్ హిట్ ఆనిముత్యాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: టుడే క్లాక్ లో టైం 7:51 అవుతుంది. పాటతో ప్రయాణం వింటున్నారు. మరి తర్వాతి పాట బాయ్స్ సినిమా నుండి సరిగమే అంటూ లక్కీ అండ్ వసుంధరా దాస్ పాడిన సాంగ్. ఏఎం రత్నం అండ్ శివగణేష్ దీనికి లిరిసిస్ట్ అండ్ ఏఆర్ రహమాన్ గారి కంపోజిషన్ లో వచ్చిన

ఆట తప్పకుండా వినిద్దాం.

దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ బాయ్స్. అండ్ విత్ దిస్ నోట్ మనం ఇప్పటి వరకు పాటతో ప్రయాణం, ఎంతో అద్భుతమైన మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేసాం. మరి ఇది వాల్టీ పాటతో ప్రయాణం.

మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకలను ఉదయం 8:30కే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు కనుల మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం తన బాధ్యతలు విస్మరించి వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం

శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట వ్యాప్తంగా లక్ష మంది కిశోర బాలికలను 10,000కు పైగా స్నేహ గ్రూపులుగా ఏర్పాటు చేసి భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సాధికారత అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. పేదరిక నిర్మూలనకు అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని, ప్రతి పేద విద్యార్థి ప్రపంచస్థాయి అవకాశాలు అందుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి సాయంత్రం 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @aiarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు ఎలా ఎప్పుడు వైరల్ అవుతుందో అది వైరల్ అయ్యేదాక తానికే తెలియదన్నమాట. అలాంటి విచిత్ర వినూత్న విశేషాల సమాహారమే మస్తీ మజా.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి ఇలాంటి సాంగ్స్ ఇంకా ఉన్నాయి. మరి ఇంతకీ మస్తి మజాలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మన జీవితంలో ఇన్స్పైర్ అవ్వాలంటే ఎక్కడో ఎవరినో తీసుకోవాల్సిన పని లేదు, మన చుట్టూ ఉండే వాళ్ళు చాలు. రీసెంట్గా వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా తన పట్టుదలను నమ్ముకుని వీపు మీద భారీ డెలివరీ బ్యాగ్స్ ని మోస్తూ ఎంతో నిశ్చలంగా తన విధిని నిర్వర్తిస్తున్నాడు అనమాట. ఆ వీడియోలో మీరు చూసినట్టయితే ఎవరు వీడియో తీసి ఆ పోస్ట్ చేశారో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్న చిన్న సమస్యలకే సాకులు వెతుక్కునే ఎందరికో ఈ వ్యక్తి శ్రమ, ఆత్మవిశ్వాసం నిజంగా ఇన్స్పిరేషన్ అని, ఆయన డెడికేషన్కి సెల్యూట్ చేయాల్సిందేనని పాజిటివ్గా కామెంట్స్ రాస్తూ ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. నిజంగా సూపర్ కదా. మరి ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

స్టూడియోలో 8:15:38 అవుతుంది. మస్తీ మజా వింటున్నాం కదా. మరి తర్వాత ఏంటంటే, పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ చాలా కామన్ కదా. అబ్బా ఎందుకింత ట్రాఫిక్ అని తిట్టుకుంటూనే ప్రయాణం చేయక తప్పదు. బెంగళూరు లాంటి ట్రాఫిక్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉపాయం అదిరిపోయేలా చేశాడనమాట. అదేంటంటే, తన ఆటోని ఏకంగా ఒక మినీ జ్యువెలరీ షాప్గా మార్చేశాడు. ఏంటి, మీకు కూడా అదేంటి అలా అనిపించింది కదా. అయితే ఆటో లోపల ఒక పెద్ద బోర్డును పెట్టి దాంట్లో ఆర్టిఫిషియల్ గాజులు కానీ, చెవి రింగులు కానీ, నెక్లెస్లు కానీ, ఇంకా ఆడవాళ్లకు సంబంధించినవి అన్నీ సెట్ చేసేసాడు. సో ట్రాఫిక్లో ఉన్నామని బాధపడకుండా ప్రయాణం చేస్తూనే నచ్చిన నగల్ని కొనేసుకోవచ్చు. అంతేకాదు, కొన్న వస్తువులను ఎక్కడ ప్యాక్ చేసుకోవాలన్న డౌట్ కూడా ఉంటుంది కదా.

కోసం కూడా వీలుగా పక్కనే కవర్లను కూడా పెట్టి ఉంచేశాడనమాట. ఈ వినూత్నమైన ఈ కొత్త ఐడియా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆలోచన ఉండాలి కానీ వ్యాపారం ఎలా అయినా చేయొచ్చని ప్రూవ్ చేశాడు ఆ ఆటో డ్రైవర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇలాంటి సూపర్ హిట్ నెంబర్ సూపర్ హిట్ న్యూస్ కోసం మీరు ఇంకా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మస్తి మజాలో తర్వాత ఏంటంటే, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో రోజు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది కదా. అమెరికాలోని టెక్సాస్ రోడ్ల మీద ఓ కంగారు జూ నుండి తప్పించుకొని ఎంజాయ్ చేస్తూ తిరుగుతుందన్నమాట. మరి అదేం అడవి కాదు కదా. సో పోలీసులు రంగప్రవేశం చేసి దాన్ని పట్టుకోవడానికి జీప్స్ లో వెళ్తూ అసలు నానా ఏమంటారు ఇబ్బంది పెట్టిందనమాట. అది వాళ్లకంటే ఎక్కువ స్పీడ్ గా రోడ్ మీద గెంతుకుంటూ వెళ్తున్న విజువల్స్ చూస్తే మనకి బలే నవ్వొస్తుంది. ఫైనల్లీ ఆ కంగారుని ఎలాగోలా దొరకబట్టి తీసుకెళ్లారనుకోండి. అరే ఎలాగూ నన్ను జూలో వేస్తారు, అలా కాసేపైనా సరదాగా ఆడుకునివ్వరా అనుకుందేమో. మొత్తానికి ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి ఇదిగో మన దాకా వచ్చిందనమాట. సో మీరు మిస్ అయినట్టయితే ఆ వీడియో మీరు కూడా చూడండి, డెఫినెట్ గా మీకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఎంత ఆట పట్టిస్తుందో కదా. రైట్, మరి ఇంకా తెలుసుకుందాం సూపర్ హిట్ నంబర్ తర్వాత.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి తర్వాత విషయం ఏంటంటే, కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అసలు మనుషులు ఎలా ఆలోచిస్తుంటారు అని. బెంగళూరులో ఒక ఏరియాలో 20 సంవత్సరాల నుండి పూల చెట్టు ఉందంట. దాన్ని రోజు వస్తుండే పోతుంటే

చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారంటే దాన్ని ఆ చెట్టుని నాటకపోయినా లేకపోతే కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఒక అనుబంధం ఏర్పడుతుంది కదా అలా అనమాట. ఏమైందా అని ఓ రోజు పొద్దున సడన్ గా లేచి చూడగానే ఆ చెట్టు లేదు. అరే ఏమైందని తెలుసుకోగా అంటే ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లగ్జరీ కార్లు పార్క్ చేసినప్పుడు ఆ చెట్టు ఆకులు కార్ల మీద పడుతున్నాయని కొట్టేశారంట దాన్ని పాపం. ఈ విషయం తెలుసుకున్న ఆ కాలనీ వాసులు ఎంత కోపంతో ఊగిపోయారో మనకు కూడా అర్థం చేసుకోవచ్చు కదా. దానికి వేరే విధంగా ఆలోచించాలి కానీ ఇలా 20 సంవత్సరాల నుండి చెట్టు అంటే అలా అందరితో అంటే ఏమంటారు అలా చూడగానే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చాలా విషయాలు గుర్తుంచుకుంటాం ఏదైనా ఇంటి సందులోకి వెళ్తున్నప్పుడు లేదంటే ఎక్కడైనా ఫలానా చెట్టు ఉన్నా లేకపోతే ఇంకేదైనా కూడా అలా అందరికీ గుర్తుండిపోయిందనమాట. సో ఒకవేళ అంటే ఇలా చెట్టును కొట్టేయడం మాత్రం చాలా బాధ అని చెప్పి బాధాకరం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారనమాట. ఒకవేళ చెట్ల మీద కాకులేమైనా కూర్చొని రెట్టలు కానీ వేస్తే వాటి పరిస్థితి ఏంటని కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. ఏదేమైనా డబ్బుతో లగ్జరీ కార్స్ కొనొచ్చేమో కానీ మంచి బుద్ధి కొనలేమని చెప్పేసి కమెంట్స్లో రాస్తున్నారనమాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ లో 8:30 అండ్ 12:30 సెకండ్స్ అవుతుంది. మనందరికి తెలుసు ప్రతిరోజు 8:30 అయిందంటే ఏకచిత్ర గీతాలు వింటారు కదా, మరి ఒకే సినిమా నుండి పాటలు వింటాం, మరి ఇంతకీ ఏ సినిమాలో పాట వినబోతున్నాం అనేది మాత్రం చిన్న సస్పెన్స్ అనుకుంటున్నారా? డెఫినెట్ గా రివీల్ చేస్తాను.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, ఏకచిత్ర గీతాల్లో ఇప్పుడు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామంటే, ఇది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఒక రొమాంటిక్ యాక్షన్ రోడ్ మూవీ అన్నమాట. తమిళంలో పయ్యా అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి తెలుగు డబ్బింగ్గా వచ్చిన వర్షన్ అన్నమాట. ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహించగా కార్తి మరియు తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి ఇంతకీ ఏ సినిమానో మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది, లేదంటే రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

రేట్ సూపర్ మరి విన్నారు కదా. మరి ఈ పాట ఏ సినిమాలో మీరు అవలీలగా చెప్పేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే ఆ సినిమా అంత సూపర్ హిట్ అలాగే మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. 2010లో రిలీజ్ అయిన ఆవార సినిమా, కార్తి అలాగే తమన్నా భాటియా నటించిన ఈ సినిమా నుండి మరి తర్వాతి పాట విందాం ఏకచిత్ర గీతాల్లో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: 8:42 and 18 seconds అవుతుంది స్టూడియో క్లాక్ లో. ఏక చిత్ర గీతాల్లో మనం ఏమి వింటున్నామంటే కార్తీ నటించి

0: www.delhi-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: 8:42:18 అవుతుంది స్టూడియో క్లాక్ లో. ఏకచిత్ర గీతాల్లో మనం ఏమి వింటున్నామంటే కార్తీ నటించిన ఆవార సినిమాలోని పాటలు వింటున్నాం. సో మరి ఈ కార్తీకి ఈ సినిమా ప్రత్యేకమని చెప్పాలి, ఎందుకంటే అప్పుడప్పుడే అంటే తమిళ నుంచి తెలుగు అభిమానాన్ని సంపాదించుకునే ఆ టైంలో ఇది నిజంగా సూపర్ సినిమా. చాలా ఏమంటారు, కార్తీకి తెలుగులో కూడా ఫ్యాన్స్ని సంపాదించి పెట్టిన సినిమా అని చెప్పొచ్చు. రోడ్ ట్రిప్, యాక్షన్, రొమాన్స్ అన్ని కలిపిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరి ఆవార సినిమాలో తర్వాతి పాట మందార పువ్వల్లే అంటూ వచ్చేస్తున్న ఈ రోడ్ జర్నీ సినిమా నుండి మన కోసం స్టేడియం

బెన్నీ దయ్యల్ పాడిన సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి తర్వాత నెక్స్ట్ సాంగ్ ఏంటంటే, అసలు ఆ సాంగ్ కంటే ముందు ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కానీ ఆ ప్రయాణాన్ని అందంగా మార్చేది మనతో ఉన్న వ్యక్తే అనే సందేశాన్ని ఎంతో హృదయంగా చెప్పిన సినిమా ఆవార. చుట్టేసే చుట్టేసే అంటూ కార్తీక్ అండ్ సునీత పాడిన ఈ సాంగ్ మన కోసం తర్వాతి, ఐ మీన్ ఏకచిత్ర గీతాల్లో తర్వాతి పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ లో 8:54 and 9 seconds అవుతుంది. ఏకచిత్ర గీతాల్లో ఆవారా సినిమాలోని పాటలు, ఆ సినిమాకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే పాట, అయితే ఆ విషయం కూడా తెలుసుకున్నాం. అయితే ఆవారా గురించి మాట్లాడాలంటే అసలు ఆ సంగీతాన్ని, అంటే ఆ సినిమాకి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా గురించి, ఆయన అందించిన స్వరాల గురించి కానీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ సినిమాకి ప్రాణం పోసాయని చెప్పొచ్చు. చిరు చిరు చిరు గాలి కానీ మనం ఇంతసేపు విన్నాం, నీ ఎదలో నాకే అనే పాట కానీ, మందార పువ్వే కానీ, ఈ పాటలన్నీ ఎప్పటికీ మెలోడీ సాంగ్స్ వినేవాళ్ళ లిస్ట్లో ఉండిపోతాయి. మరి మన హృదయాలను మరోసారి ఆ మధుర జ్ఞాపకాల వైపు తీసుకెళ్లిన ఆ అద్భుతమైన పాటను విందామా? అదేనండి, చిరు చిరు చిరు అంటూ హరిచరణ్ అంటే తనవి పాడిన ఈ పాట మనందరి కోసం.

0: విత్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్, ఇవాళ ఏకచిత్ర గీతాల్లో మనం ద బ్యూటిఫుల్ సూపర్ హిట్ అండ్ మ్యూజికల్ హిట్ ఆవార సినిమాలోని పాటలు విన్నాం.
1: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 9:15 అవుతుంది. మరి తరువాత సినిమా పాట ఏంటో తెలుసా? దరువు సినిమా నుండి హేమచంద్ర అనిత పాడిన అత్తిరి చిరవర అంటూ వచ్చేస్తున్న ఈ ఎనర్జెటిక్ ట్రాక్ మన కోసం. స్టేడియం

సూపర్ అప్ట ఐడెంటిటీ ట్రాక్ విన్నాం కదా, ధరో సినిమా నుండి. మరి తరువాత 2013 లో రిలీజ్ అయిన ఎవడో సినిమా నుండి రామ్ చరణ్ నటించిన సినిమా. ఈ సినిమా నుండి ఫ్రీడమ్ అంటూ సుచిత్ సురేశ్ అని పాడిన ఈ పాటని కృష్ణ చైతన్య రాశారు. దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. స్టే ట్యూన్.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తరువాతి పాట రఘువరన్ బీటెక్ సినిమా నుండి ధనుంజయ్ పాడిన సాంగ్ పో పోవే ఏకాంతం. మరి ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాశారు. అనిరుద్ధ్ రవిచందర్ కంపోజిషన్లో వచ్చిన సాంగ్ మన కోసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:10.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. పంతొమ్మిది వందల 1984లో జంధ్యాల దర్శకత్వం వహించగా నరేష్ పూర్ణిమ జంటగా నటించిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఒక అమ్మాయి తన మనసులో ఉన్న సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపిస్తుంది. అతడు అది చదివి ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ సాగే ప్రణయాన్ని చక్కని భావుకతతో వివరించారు గీతరచయిత వేటూరి సుందర్రామూర్తి. మనసులో నుండి భావతరంగాలు ఉబికి వస్తుండగా ఆ అమ్మాయి తారలెన్నున్నా చంద్రుడి కోసం ఆకాశం వెతుకుతున్నట్లు తన చెంతకు చేరుకొమ్మని ప్రియుడిని కోరుతూ ఆ విరహాన్ని తాళలేనని పాడుకుంటోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సంగీతం రమేష్ నాయుడు.

1973లో పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం నిండు కుటుంబం. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో తనయురాలు చేసిన తప్పుకు తల్లడిల్లుతుంది ఓ హృదయం. సూటిపోటి మాటలు ఆ హృదయాన్ని మరింత వేధించసాగాయి. ఆ బాధను

తట్టుకోలేక ఊరు విడిచిపోదామనుకుంటుంది. ఇదంతా చూస్తున్న తోబుట్టువు ఈనాడు చేయికొట్టిన సమాజమే రేపటినాడు భేష్ అనేలాగా చేస్తానని పట్టుదలగా మాటలు పలుకుతాడు. నేరం భారమై తీరంలేని సంసారం ఎటుపోతోందని, ఏమైపోతుందని సాగిపోతున్న ఈ కరుణ రసాత్మక గీతాన్ని ఆలపించింది ఘంటసాల. రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

తెలుగునాట ఈ గాలిపటాల పాట బాగా ప్రాచుర్యం పొందింది. దారం పట్టుకుని ఎగురవేసే సమయంలో మన మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది గాలిపటం. ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి, లేదంటే హోరుగాలికి ఓ పక్కకు ఒరిగిపోవచ్చు. మన మనసు కూడా అంతే. అనుక్షణం కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉంటేనే ఆపదలు దరిచేరవు. ఎంత గాలిలో ఎగురుతున్నా దారమే దానికి ఆధారం. పడుచు వయసులో ఉన్న ఓ యువజంట గాలిపటాలనెగురవేస్తూ పాడుకుంటున్న ఈ సరదా గీతం కులదైవం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల జమునారాణి, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

స్వరాలను సుమాలతో, పదాలను ఫలాలతో పోల్చుతూ స్వరాలు పదాలు పండించేటి చక్కని వసంతం మా వెంట ఎప్పుడూ ఉంటుంది అనే భావాన్ని ప్రేమికులు పాడుకోవడం ఎంతో మధురంగా ఉంటుంది. తేనెలో తానమాడే తుమ్మెద అనడంలో ఆ తుమ్మెద ఎంత ఉత్సాహంగా ఉందో చెబుతున్నాడు. నదులపై ఉన్న అలలని వీణ తీగలతోనూ, వాటిని గాలి కదపడాన్ని వీణ మీటడంతోనూ పోల్చారు కవి. వేడితో తన భావాలను తెలిపి గ్రీష్మఋతువు వెళ్తే మెరుపుతో వర్షఋతువు వెళ్లిపోయిందట. హేమంత ఋతువు మంచుధాన్యాలు కొలిచింది అనడంలో అటు రైతులు పంట నూర్చడాన్ని, ఇటు శరదృతువు కురిపించిన మంచును హేమంతం కొలిచింది అనడాన్ని కలిపి ఎంతో చక్కగా చెప్పారు. ప్రేమించు పెళ్లాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం ఇళయరాజా.

మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 1971లో విడుదలైన పూజాఫలం. ఆప్యాయతానురాగాలు ఎరగని ఓ కలవారింటి అబ్బాయికి అమ్మాయిలంటే కాస్త బెరుకు. అనుకోకుండా ఓ కుటుంబం వారింట్లోకి అద్దెకు దిగుతుంది. ఆ కుటుంబంలోని అమ్మాయి ఈ అబ్బాయితో అల్లరి వేషాలు వేస్తూ చిలిపి మాటలతో కవ్విస్తుంది. ఆపై వ్యక్తిత్వం తెలుసుకుని మసలుకుంటుంది. ఆ అమ్మాయికి నవలలు చదవటం ఇష్టమని తెలుసుకున్న ఆ అబ్బాయి వాటిని తీసుకొచ్చి తనకు ఇస్తాడు. అభిమానం పొంగిపొర్లిన ఆమె ఆనందంగా పగలే వెన్నెలా అని పాడుకుంటుంది. పరవశించిన మనసుతో ఆ అబ్బాయి కూడా ఇలా ఓ పాట పాడుకుంటున్నాడు, ప్రకృతిలో విహరిస్తూ. పాడినవారు ఘంటసాల, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ప్రేమలో పడ్డాక ప్రేయసి కంటే అందం ఇంకోటి కనబడకపోయినా ఆమెకు పోటీ వచ్చేది చంద్రుడు. అసలే విరహవేదనతో బాధపడుతుంటే దానిపైన తన కిరణాలతో అత్తరుచల్లే గుణం ఆయనది. ఈ భావాన్ని ఎంతో సున్నితంగా తెలియజేశారు గీతరచయిత వేటూరివారు. ప్రేయసిని చూడగానే హృదయంలో ఏదో తెలియని అలజడి. ఆ హృదయం బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తుందేగాని రాలేదు. కోయిల గొంతులో గమకాలు విని పరవశించిపోవడం రివాజు. అయితే ఈ గుండె గొంతుదాకా వచ్చాక అందులో పుట్టే గమకాలు ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటాయని చెబుతున్నాడు. అది ఒక చెప్పలేని తీపి బాధ. ఆ గలంలో పుట్టే రాగాలు ఇంకా మధురంగా ఉంటాయి. వేటగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

లావణ్య ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసన్ నిర్మించిన మంచి మనసులు చిత్రానికి ఏ మోహనగాంధీ దర్శకత్వం వహించారు. భానుచందర్, భానుప్రియ, రజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్నవారు ఓవైపు, దూరమైన వ్యక్తిని ఆరాధిస్తున్నవారు మరోవైపు. ఇద్దరి మనసులో కొలువై ఉంది పవిత్రమైన ప్రేమే. కోరుకున్నవారిని దూరం చేసుకున్న వారిద్దరి జీవితాలను ప్రతిబింబింపజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. కళ్ళు మూసినా తెరచినా తన రూపమే గోచరిస్తోందని, చూసే ప్రతి పువ్వులోనూ చెలినవ్వే కనబడుతోందని, కనువిందు చేసే తారల్లో తన కన్నులున్నాయని, మొగ్గల్లో నునుసిగ్గుల చెలి బుగ్గలను చూసుకుంటున్నానని, ఇకనైనా దర్శనమివ్వమని మేఘాలతో కబురు పంపానని ఆర్ద్రంగా పాడుతున్నాడు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

శిశీంద్రి చిట్టిబాబు 1971లో ఏ సంజీవి దర్శకత్వంలో విడుదలైన చిత్రమిది. ఇందులో శోభన్ బాబు, శారద, మాస్టర్ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో పాఠశాల ఉపాధ్యాయురాలు పిల్లల్ని చారిత్రక ప్రదేశాలకు తీసుకువెళ్తూ వాటి గొప్పదనం వివరిస్తున్న సన్నివేశం ఒకటుంది. ఏకశిలా నగరాన్ని గురించి, నాగార్జున సాగరం గురించి, అమరావతి గురించి పిల్లలకు ఆసక్తి కలిగే అంశాల గురించి తెలియజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. పాడినవారు జిక్కీ బృందం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం టి. చలపతిరావు.

అమ్మాయి అలా నడుస్తూ ఉంటే మువ్వల సవ్వడి, నదులు పారుతుంటే వచ్చే శబ్ద తరంగాలను పోలి ఉందట. సూర్యాస్తమయ వేళ ఆ వెలుగు నారింజపండు రంగులో ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి బుంగమూతి పెట్టుకుని వడగళ్లు కురిపిస్తోంది. ఆ అలకే ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉందట. రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

తాను వలచిన ఆ కథానాయకునితో పెళ్లైతే ఎంత మధురంగా ఉంటుందో అతడు తన ఎదుట ఉన్నట్టుగా ఊహించుకుని పాడుతుంది నాయిక. ఇద్దరి హృదయాలలో ఒకే లయ ఉంటే, ఒకరి కనుపాపల్లో మరొకరి రూపాలుంటే ఆ కాపురం అనురాగ ప్రతిరూపమవుతుంది. ఎప్పుడూ కలిసి ఉండడం వీలుపడదు కాబట్టి చిరు ఎడబాటు వారి ఐక్యతను పరిపుష్టం చేస్తుంది. 1972లో విడుదలైన మానవుడు దానవుడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం అశ్వత్థామ.

సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి, మబ్బుని బాధకు చిహ్నంగా వాడుతూ ఉంటారు. అయితే ఓ కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమవుతాడు. ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకుంటాడు. వసంతం వెళ్లిన తరువాత కూసే కోయిలనై, తెల్లవారు కురిసే వెన్నెలలా తన జీవితం వృధా అని ఆర్ద్రంగా ఆలపిస్తున్నాడు. మేఘ సందేశం చిత్రం కోసం కేజే యేసుదాసు పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్లిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టు సారథ్యంలో 1973లో ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలుగా వస్తుంది. ఇవి నేటి వివిధ భారతి ప్రసారాలు. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.